శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహిట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ గురువారం నిలయంలో సమయం 5:58:37 అయితే అవుతోందన్నమాట. అందరికీ శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. జాతీయ అజీవికా సరస్మేళను విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని నిన్న ఆమె దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇప్పటి వరకు జరిగిన పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నిన్న విడుదల చేశారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగరపాలక పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ నేత బులిశెట్టి శ్రీనివాస్ నిన్న ఉండవల్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో 3,10,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు ఆధ్యాత్మిక మౌలిక వసతుల అభివృద్ది పనులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో నిన్న భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామచంద్రమూర్తిగాను అమ్మవార్లు సీతా లక్ష్మణుల అలంకారంలో దర్శనమిచ్చారు. నిన్న ఉదయం సింహవాహనంపై యోగ నరసింహుని రూపంలో భక్తులను కటాక్షించారు. ఉపరితల ఆవర్తం నుంచి మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఉమస్త్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురవచ్చని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ నిన్న ప్రకటించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి అందరికీ తెలిసిందే అనమాట, శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే మన విజయవాడలో అంగరంగ వైభవం.

విధంగా జరుగుతున్నాయి. ఈరోజైతే అమ్మవారు లలితాదేవిగా మనందరికీ దర్శనమైతే ఇవ్వబోతున్నారనమాట. మరి ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వందన కార్యక్రమానికి స్వాగతం అయితే చెప్పేస్తున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం లలిత అమ్మవారికి సంబంధించి ఒక మంచి సాంగ్ అయితే వినిపించబోతున్నాను. సో అదొక్కటే కాదు, ఇంకా ఇవాళ అమ్మవారి పాటలు, ఇవాళ వందనాలు అమ్మవారి పాటలు వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఈరోజు అమ్మవారు లలితాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. జగన్మాత అరివీర భయంకరాది భండాసురుల్ని సంహరించి లలితగా లావణ్యమైనటువంటి మనోహరమైనటువంటి యొక్క దివ్యస్వరూపంలో లలిత అమ్మవారు దర్శనమిస్తున్నది.

నమస్తే నమస్తే జగదేక మాత. అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భండాసురుణ్ణి సంహరించి అమ్మవారు ఉద్భవమైంది. అమ్మవారు అరివీర భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం ఉద్భవమైనటువంటి యొక్క స్వరూపంగా చెప్పబడుతున్నది. దేవాదులు అందరూ కూడాను బ్రహ్మదేవుణ్ణి వెళ్ళి ప్రార్థించారట. అసురుల వల్ల యొక్క అనేకానేకమైనటువంటి బాధలు పడుతున్నాము, యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఆవిర్భావం అంతా కూడాను వాళ్లే స్వీకరించేస్తున్నారు, అమ్మవారికి దేవతలకి అందట్లేదు, ఈ యొక్క బాధ నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పని దేవతలందరూ వెళ్ళి బ్రహ్మను ప్రార్థిస్తే ఈ సృష్టిలో త్రిమూర్త్యాత్మకమైనటువంటి మహాశక్తి ఉద్భవం అయితే తప్ప ఈ సంహారమంతా జరగదు. మీరు బాలాత్రిపుర సుందరి అమ్మవారిని, లలితా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి, త్రిశక్తి స్వరూపంగా ఉన్నటువంటి యొక్క మహాశక్తిని ప్రార్థించండి అని చెప్పని అడిగారు. సరే అమ్మవారిని ప్రార్థించేటప్పటికే ఆ అమ్మవారు రక్తవర్ణంలో అమ్మవారు అరివీర భయంకరంగా భారీ యొక్క శరీరముతో అమ్మవారు ఉద్భవమయ్యి అసుర సంహారమంతా కూడాను చేసేసి ప్రచండమైనటువంటి తీవ్రమైనటువంటి యొక్క రూపంలో అమ్మవారు ఊగిపోతూ వచ్చి కూర్చున్నదిట. అలా కూర్చుంటుంటే అందరూ కూడాను దేవతలందరూ కూడాను భయపడిపోయి మళ్ళీ బ్రహ్మను ప్రార్థించారట. అయ్యా మీరు ప్రార్థించమన్నారు, మహాశక్తి వచ్చింది, అసుర సంహారం అంతా అయిపోయింది, కానీ ఆ జగన్మాతను మేము ఆరాధించాలంటే భయం వేస్తున్నది, ఆవిడ యొక్క స్వరూపాన్ని శాంతస్వరూపం అవ్వాలంటే ఎట్లాగా స్వామి, ఏమిటి అంటే సృష్టింపబడటం వరకేనా ఇది, కానీ దాన్ని ఇవి చెయ్యాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ ప్రార్థించమన్నాడు. విష్ణువును ప్రార్థిస్తే నా వల్ల కాదు నాయన, అది భోళాశంకరుడైనటువంటి ఈశ్వరుడే అనుగ్రహించగలగాలి, అందువల్ల మీరు ఈశ్వరుని ప్రార్థించండి అని చెప్పని సలహా ఇచ్చారు అందరూ కలిసి. ఆ భోళాశంకరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడాను మొరబెట్టుకున్నారు. అయ్యా అరివీర భయంకరమైనటువంటి యొక్క మహాశక్తి ఉద్భవం అయింది, అసుర సంహారం అంతా జరిగింది, ఆ ప్రచండమైనటువంటి తీక్ష్ణమైనటువంటి ఆ రౌద్ర రూపాన్ని మేము అర్చించలేని పరిస్థితి వచ్చింది, కాబట్టి మాకు అనుగ్రహించమని ప్రార్థించారట. ఆ భోళాశంకరుడు వెంటనేనే నేను అనుగ్రహిస్తాను అని చెప్పని అమాంతం వెళ్ళి చూసేటప్పటికే అమ్మవారు వచ్చేస్తున్నది కుదిరి అక్కడ సింహాసనంలో. వెంటనే ఈశ్వరుడు వెళ్ళి ఆమెను సముదాయిద్దామా మాట్లాడదామంటే సమయం కూడాను దొరకలేదుట. భయంకరమైనటువంటి యొక్క భీకర దీనికి వెంటనే ఆ సింహాసనంలో అడ్డంగా పడుకున్నట్ట. ఎందుకంటే దేవతలకి ఎక్కడైతే స్థానం వచ్చి కూర్చోబెడతామో అక్కడ స్థిరత్వం ఏర్పడిపోతుందట. అందుకోసమని చెప్పని ఆ పరమేశ్వరుడు వెళ్ళి ఆ సింహాసనంలో అడ్డంగా పడుకున్నాడు. ఆ పడుకుండేటప్పటికే అమ్మవారు వీర విహారంతో వచ్చినటువంటి ఆ మాత అమాంతం ఈశ్వరుడి యొక్క వెన్ను మీద స్పర్శ చేసుకుని కూర్చుందిట. ఆ స్పర్శకే ఆమెలో ఉన్నటువంటి తీక్ష్ణమైనటువంటి శక్తులన్నీ కూడాను ఈశ్వరుల్లో లీనమైపోయి లలిత లావణ్యమైనటువంటి గంభీరమైనటువంటి యొక్క సర్వమంగళ స్వరూపంలో అమ్మవారు లలితాదేవిగా ప్రసన్నమై ఉద్భవమైందిట. అందుకోసమే మనకి లలితా సహస్రనామంలో చెప్తుంది, శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అని. శివశక్తి ఐక్య స్వరూపమే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అందుకోసమని చెప్పనే ఆ పరమేశ్వరి యొక్క ఆసనంలో ఈశ్వరుణ్ణి, ఎందుకంటే మనం లలితా సహస్రనామం మొట్టమొదటి నామం చెప్పుకుంటుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ అని చెప్పని ఆరాధించి వాళ్ళు ఆ సింహాసనాన్ని అలంకరింపజేశారు. అంతా సింహాసనంలో అరివేర భయంకరంగా కూర్చుందామని వచ్చేటప్పటికేనే కూర్చుంటే స్థిరత్వం వస్తుంది కదా అని ఈశ్వరుని ప్రార్థించేటప్పటికే ఆ ఈశ్వరుడు వెళ్ళి సింహాసనంలో అడ్డం పడేటప్పటికే ఆ ఈశ్వర స్పరిశకి ఆవిడ యొక్క దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడాను ఆ ఈశ్వరుల్లో లీనమైపోయి శివశక్త్యైక్య స్వరూపంగా

అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ దుర్గామాత స్వరూపంలో ఉన్నటువంటి లలితామ్మవారిని దర్శనం చేసుకుని సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ.

మరి ఆ జగన్ మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందన ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మరికొన్ని క్షణాల్లో మీ అందరి కోసం ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం కాఫీ టైం ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్, దీంతో గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: నేషనల్ లెవెల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది సరస్ మేళా వల్ల డ్వాక్రా సంఘాలకు వస్తుంది. ఒక మహిళ తన సొంత ఇంట్లో, సొంత ఊర్లో, గ్రామీణ ప్రాంతంలో తయారు చేసినటువంటి ఉత్పత్తిని సరస్ లో గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్ట్రపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపు నేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
3: ఎలక్షన్ ఆఫీసర్ 16/10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18/10 నామినేషన్ ఇన్స్టిట్యూట్ ని 19/10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు. విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు. ఎలక్షన్ 28/10 రిపోల్, ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29/10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30/10 ఇండైరెక్ట్ ఎలక్షన్, అక్కడ ఇది డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ ది జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి

0: మాట్లాడుతూ పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని అధికారులను ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలిత త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. 1998 నిర్వహించిన పొక్రాన్-2 అణుపరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నానులే.
5: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
6: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
5: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
6: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
5: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
6: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
5: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
6: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
5: ఆఫ్ కోర్స్.
7: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
5: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి వంగాలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్టపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్టపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు AI, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: हमारे जो लक्ष्य है उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, कृषि का विविधीकरण, वैल्यू एडिशन और प्राकृतिक खेती, इस धरती को, इस माटी को आने वाली पीढ़ियों के लिए भी सुरक्षित रखना है. हम इतने स्वार्थी नहीं हो सकते कि अनियंत्रित केमिकल, फर्टिलाइजर, कीटनाशकों का उपयोग करके

0: మాటి కే స్వాస్థ్య ఖరాబ్ కర్.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం

ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.

హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి కాఫీ టైం ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగ్ రావాలి అంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలిసిందే కదా, కాఫీ టైం ప్రోగ్రామ్ వినాల్సిందే అనమాట. మరి ఈరోజు కాఫీ టైంలో డే స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఈరోజు డే స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం యువసేన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు డే స్పెషాలిటీస్ ఏంటి అని నేను చెప్పబోయే టాపిక్స్ కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: นุกจะยุบก็กองแม่มะนักกระตูเบาแบบหมดเลยแต่เนาะดิสโก
1: మనం అయితే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈరోజు డే స్పెషాలిటీస్ గురించి. మరి ఏంటి ఈరోజు డే స్పెషాలిటీస్ అంటే కనుక వరల్డ్ స్టూడెంట్స్ డే అనమాట, అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్, ఇంకా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనమాట. సో వీటన్నిటి గురించి ఇవాళ కాఫీ టైంలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం A1 ఎక్స్ప్రెస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఈ సాంగ్ లిరిక్స్ ఎందుకు వినిపించాను సడన్ గా అంటే కనుక, మరి మీ అందరికి తెలిసింది అనమాట, ఇలాంటి మాటలు అంటే ముఖ్యంగా విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు, కలల్ని కనండి, వాటిని నిజం చేసుకోండి, ఆకాశమే మీ హద్దు, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనకి ముఖ్యంగా అసలు స్టూడెంట్స్ అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే కనుక ఏపీజే అబ్దుల్ కలాం గారు అనమాట. ఇందాక చెప్పాను కదా ఈరోజు వరల్డ్ స్టూడెంట్స్ డే. మరి ఏంటి అంటే కనుక విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని అంటే ఈరోజే కాబట్టి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారనమాట. 1931 సంవత్సరంలో రామేశ్వరంలో అక్టోబర్ 15 జన్మించిన కలాం ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రచయితగా, ఇంకా భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా అనేక ఉన్నత పదవులు అధిరోహించి బాధ్యతలు నిర్వహించారనమాట. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా తన జీవితం అంతా కూడా విద్యార్థులతో బలమైన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు పిల్లలతో ఎలా మాట్లాడేవాళ్ళు, ఎంత ప్రోత్సహించేవాళ్ళు అనేది. నిజంగా ప్రోత్సాహం అనేది నలుగురు ముందే ఇవ్వాలి, అదే వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే డాక్టర్ కలాంకి విద్యార్థులతో ఉన్న అనుబంధం కేవలం అధికారిక ప్రసంగాలకి అంటే అఫీషియల్గా ఇలాంటి ప్రసంగాలు వీటికి మాత్రమే పరిమితం కాలేదన్నమాట. ఆయన విద్యా సంస్థల్ని సందర్శించి డైరెక్ట్గా ఆయనే మాట్లాడి యువత అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, విద్యార్థులలో జిజ్ఞాస, శాస్త్రీయ ఆలోచన విధానం, స్పష్టమైన లక్ష్యాలు పెంపొందించేలా వారిని ప్రోత్సహించడం కూడా జరిగిందనమాట. మరి అసలు కలాం గారు విద్యార్థులకు చెప్పిన కొన్ని మాటలు కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆకాశమే నీ హద్దు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈరోజు డే స్పెషాలిటీలో భాగంగా వైరల్ స్టూడెంట్స్ డే గురించి. మరి విద్యార్థులకి కలాం చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు ఏంటి మీ అందరితో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. జిజ్ఞాసని జీవితాంతం, అంటే నేర్చుకోవాలి అనే ఉత్సాహాన్ని, ఎప్పుడు కూడా జీవితాంతం నేర్చుకునే అలవాటుని పెంపొందించుకోండి. నిజమే కదా, ఎప్పుడు కూడా చూడండి చాలామంది ఎన్ని తెలిసినా కూడా అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటారు, నిరంతరం వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారనమాట. సో మనం కూడా ఎప్పుడు అంటే ఏ పని చేసినా అందులో మాస్టర్గా చేయాలి, ఎట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగే నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం పాజిటివ్గా ఉంటాం, ఇంకా ఏదైనా అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే స్పష్టమైన లక్ష్యాలని నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు నిలకడగా కృషి చేయాలి. ఎందుకు నిలకడగా అని చెప్పారంటే, చాలామంది ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు అనేవి వస్తాయి, మరి అప్పుడే కదా మన సామర్థ్యం ఏంటి అని చెప్పి బయటపడేది. అలాంటప్పుడు మనకు వచ్చే అవరోధాలకి ఆటంకాలకి భయపడి మనం కింద పడిపోకుండా మళ్ళీ అన్నమాట. సో ఒకసారి పడిపోతే రెండుసార్లు లేవండి, రెండుసార్లు పడిపోతే నాలుగుసార్లు లేవండి, ఎందుకంటే మనం అలా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి కాబట్టి. సో అలా కృషి చేసి అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్యాలు పెట్టుకోండి, చిన్న చిన్న లక్ష్యాలే. ఒకసారి క్లాస్ సెకండ్ వచ్చారనుకోండి, ఈసారి క్లాస్ ఫస్ట్ రావాలని చెప్పి అనుకోండి. అలా ఏదైనా ఎవరికి తగ్గట్టు వాళ్ళు లక్ష్యాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఉపాధ్యాయులని, తల్లిదండ్రులని, తోటి విద్యార్థుల్ని గౌరవించండి. ఇలా ఎన్నో ఇలాంటి మాటలు, అంటే నేను అంటే మనకి టైం ఇవన్నీ తక్కువగా ఉండడం వల్ల ప్రోగ్రామ్ ఇంకా చాలా డే స్పెషాలిటీస్ చెప్పాలి కాబట్టి ఎగ్జాంపుల్కి చెప్తున్నా, బట్ కలాం గారు చెప్పిన మాటలు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట. నిజంగా అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ అని అనుకోవాలి. సో ఈరోజు ఏంటి మరి మీ అందరూ ఏం చేయాలి అంటే కనుక, మీరు కూడా కలాం మాటల్ని, మనకు అందించిన విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన మనందరికీ కొన్ని ఆయన రచనల ద్వారా పుస్తకాలు కూడా అందించారనమాట. సో వింగ్స్ ఆఫ్ ఫైర్, భారతదేశం 2020, మై జర్నీ, ఇలా అబ్దుల్ కలాం గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో అసలు ఆ బుక్స్ ఎప్పుడైనా మీరు చదివారా? ఒకవేళ చదవకపోతే చక్కగా కొనుక్కొని చదవండి, తెలుసుకోండి. అలాగే మీ పిల్లలకి కూడా చెప్పండి, కలాం గారి గురించి ఒక 10 లైన్స్ రాయమని చెప్పండి, వాళ్ళకి ఏం తెలుసో అడగండి, వాళ్ళని కూడా వాళ్ళతోటి విద్యార్థులతో షేర్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే విద్యార్థులందరూ ఈరోజు ఒక వ్యాసం రాయడం కానీ, లేదంటే కలాం రచనల్లో మీకు ఇష్టమైన వాటి గురించి ఇలా రాయడం, ఇవన్నీ చేస్తే ఏంటి అంటే, మరి ఈరోజు ఆయన పుట్టినరోజుని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఆయన గురించి మాట్లాడుకోవాలి, తెలియజేయాలి, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇది కూడా చాలా బాగుంటుంది, కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక సాంగ్. మరి మన కళను నిజం చేసుకోవాలి అంటే ఎంత బాగుంటుంది అనేది రచయిత చక్కగా రాశారనమాట. మరి ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను చెప్పబోయే డే స్పెషాలిటీస్ కోసం వెయిట్ చేస్తూ స్టేట్ 2 1.153 విత్ భారతీయ ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ డే స్పెషాలిటీ అంటే ఇందాక ఆల్రెడీ మనం వరల్డ్ స్టూడెంట్స్ డే గురించి మాట్లాడేసుకున్నాం, కాబట్టి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏంటి దీని గురించి మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే కనుక ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2007 డిసెంబర్ 18 తీర్మానం 62/136 ద్వారా అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదించడం జరిగిందన్నమాట. గ్రామీణ మహిళల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 15 మనందరం అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం జరుపుకుంటాం అనమాట. అసలు ఇంకా ఏంటి దీని గురించి మాట్లాడుకోవాల్సింది అంటే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వకీల్స్ ఆఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

వకీల్ సాబ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ గురించి. మరి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి సాధికారత కల్పించడంలో సహాయపడుతుందన్నమాట. అలాగే లింగ సమానత్వంపై దృష్టి సారిస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా నాయకులను, వారి సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను గౌరవించడానికి ఈరోజు మనందరం కూడా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. గ్రామీణ ఆర్థిక పరిస్థితులు, ప్రజల మనోభావాల అధ్యయనం, రూరల్ ఎకనామిక్ కండిషన్స్ సెంటిమెంట్ సర్వే 2026 ప్రకారం నాబార్డ్ వెల్లడించిన విషయాలు ఏంటి అంటే కనుక 2025తో పోలిస్తే కేవలం 27.7% గ్రామీణ కుటుంబాలు మాత్రమే తమ ఆదాయం పెరిగినట్లు వెల్లడించారన్నమాట. అంటే ఇంకా రకరకాల అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా ఆదాయ వనరులు సరిగా అందుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రజల నెలవారీ ఆదాయంలో దాదాపు 1/3 మాత్రమే ఆహార వినియోగానికి మాత్రమే సరిపోతుందన్నమాట. అలాగే మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన, బేటీ బచావో బేటీ పడావో పథకం, స్వధార్ గృహ, ఇంకా నారీశక్తి పురస్కార్ ఇలాంటి అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో అదనమాట మరేంటి ఇందాక మనం మాట్లాడుకుంది అంటే కనుక అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం గురించి. సో ఏదేమైనా గ్రామీణ మహిళలకు కూడా అన్ని రకాల అవకాశాలు దక్కాలి. వాళ్ళు కూడా అన్నిట్లో అంటే ఇప్పుడు చాలామంది గతంతో పోలిస్తే ముందుంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి, ముందుకు రావాలి, సాధించాలన్నమాట. అండ్ ఇంకా ఈరోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అని చెప్పాను కదా, అదేంటి అంటే కనుక గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఏంటి దీని గురించి కూడా ఒక రోజు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సో యాక్చువల్గా దీని గురించి మనందరూ ఆలోచించదగ్గ ఆశ్చర్యపోదగ్గ విషయం ఏంటి అంటే మొట్టమొదటి ప్రపంచ చేతులు కడిగే దినోత్సవాన్ని 2008లో నిర్వహించారనమాట. అంటే అప్పటికి కరోనాలు, ఇన్ఫెక్షన్స్ ఇవేమి రాలేదు. 2008 అంటే ఎప్పుడో చాలా చాలా సంవత్సరాల క్రితం కదా, ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం ఆగితే 20 ఏళ్ళు బ్యాక్ అనమాట. సో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలలో 12 కోట్ల మందికి పైగా పిల్లలు సబ్బుతో చేతులు కడుక్కున్నారనమాట. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ పార్ట్నర్షిప్ స్థాపించడం జరిగిందనమాట. 2008 నుంచి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న మనందరం కూడా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని సెలబ్రేట్ అంటే జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అప్పుడు 2008లోనే ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని చెప్పి పెట్టారంటే ఎంత ఆలోచించుంటారు కదా. నిజంగా ఇప్పుడైతే మ్యాండేటరీ, అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వైరల్ ఫీవర్స్ అనేవి వద్దనుకున్నా అలా వస్తూ పలకరిస్తూ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ముఖ్యంగా పిల్లలు ఏది ముట్టుకున్నా సరే, అసలు ముందు మనం ఫోన్ అయితే మన అంటే అరచేతిలో ప్రపంచం ఉంటున్నప్పుడు ఫోన్ అలాగే పట్టుకుంటాం కదా, ఎంత బ్యాక్టీరియా అంటే దానివల్ల పింపుల్స్ వస్తాయి. ఇంకా అసలు ఆ టాపిక్ మాట్లాడుకోవాలంటే ఒక ప్రోగ్రామే చేసేయచ్చు. సో తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కాబట్టి క్లీన్గా ఉండండి. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మన నుంచి. సో వాళ్ళకి అన్ని సపరేట్ చేసేయండి, టవల్స్ కానివ్వండి, టూత్బ్రష్, అన్నీ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి కదా. సో అదే మంచిదన్నమాట. సోప్స్ కూడా వాళ్ళకి అంటే మనం వాడినవి కాకుండా వాళ్ళ కోసం ఇంకా అంటే వేరే ఉంటే కనుక బాగుంటుంది. సో వాళ్ళు హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, వాళ్ళు హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. సో అదన్నమాట సంగతి. అండ్ క్లీన్నెస్ అనేది ఇల్లు కూడా. సో మనం క్లీన్గా ఉండాలి, మన ఇంటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదన్నమాట సంగతి. మరి కాఫీ టైం మీ అందరికీ ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగ్ ఇచ్చిందని అనుకుంటున్నా. ఒక బ్యూటిఫుల్ సాంగ్తో కాఫీ టైం ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మనం కలుసుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. విశాఖపట్నంలో నవంబర్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సన్నాహకంగా రాష్ట ప్రభుత్వం 5 ప్రాంతీయ సదస్సులను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నంలో, కాకినాడలో 2 సమావేశాలను ఏర్పాటు చేయగా మిగిలిన 3 సదస్సులను రేపు అమరావతిలో, 23న అనంతపురంలో, 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తోంది. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించనుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఈ తెల్లవారుజాము నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మరికాసేపట్లో కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక మంచి కోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మరి ఇంతకీ ఏంటి అంటే గనక, ఒక మంచి పుస్తకం 100 మంది మంచి మిత్రులతో సమానం అనమాట, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఈ మాట అంది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అనమాట. మరి ఈరోజు మనం స్నేహం గురించి, అసలు మన జీవితంలో స్నేహం అనేది ఎందుకు ముఖ్యమైనది అనేది తెలుసుకుందాం. దీని గురించి ఇంకా మాట్లాడాల్సినవి, మీ అందరితో పంచుకోవాల్సినవి చాలా విషయాలే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత మనం స్నేహం గురించి గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుందాం. సో వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిద్ భారతీ ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही

0: मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మరి ఇందాకే అబ్దుల్ కలాం చెప్పిన ఒక కోట్ చెప్పడం జరిగింది కదా, ఒక మంచి పుస్తకం 100 మంది మంచి మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని చెప్పి అబ్దుల్ కలాం గారు మనందరికీ చెప్పడం జరిగిందనమాట. మరి స్నేహం అనగానే మనందరికీ ఒక షార్ట్ స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే అనమాట. ఏంటి అంటే కనుక ఒక చెట్టు కింద చీమలు, అంటే చీమలు పుట్టుంటుంది, చెట్టు పైన పావురం ఉంటుందన్నమాట. సో ఒకరోజు అనుకోకుండా వర్షం వచ్చినప్పుడు ఈ చీమలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా కొట్టుకుపోతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు పావురం ఏం చేస్తుంది, అయ్యో ఇలా ఏడుస్తున్నారు, ఇలా తలపిస్తున్నారు ఏంటి అని చెప్పి వాటితో స్నేహం చేస్తుంది కాబట్టి ఒక ఆకు వేసి వాటిని కాపాడుతుంది అనమాట. ఆకు వేయగానే ఆ చీమలన్నీ కూడా చక్కగా ఆకుపై ఎక్కేసి సో అవి బయటపడిపోతాయి, అంటే వర్షం నుంచి. సో తర్వాత ఒక వేటగాడు వచ్చి ఆ పావురంపై, మీ అందరికీ తెలిసిన స్టోరీయే, సో ఆ వేటగాడు ఇట్లా పావురంపై గురి పెట్టినప్పుడు ఈ చీమలన్నీ ఏం చేస్తాయి, సో చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఇలా ఎక్కపెట్టాడు అనమాట. చీమ ఎంత పిలిచినా పావురానికి అస్సలు వినిపించలేదు. చివరికి చీమ ప్రాణాలకి తెగించి వేటగాడి కాలుని గట్టిగా కుట్టేసిందనమాట. ఇక నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. సో వేటగాడైతే చీమను నలిపి చంపేశాడు అనమాట. దీన్ని గమనించిన పావురం తన కోసం ప్రాణం విడిచిన ప్రాణమిత్రుడైన చీమకి కృతజ్ఞత చెప్పుకొని సో ఆ చీమ పిల్లలకి తానే ఆహారం అందించి పెద్ద చేసిందనమాట. ఇలాంటివి చిన్న చిన్న కథలే అయినా కూడా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక, మనం చేసిన సాయం ఏదైతే ఉందో అది ఊరికే పోదు. ఏంటి ఇలాంటివన్నీ మాటల, అంటే ఇవన్నీ అప్పుడప్పుడు మనకి కొన్ని కొన్ని కాకమ్మ కథల్లాగా అనిపిస్తూ ఉంటాయి నమ్మకపోతే, కానీ నమ్మితే అన్నీ నిజాలే అనమాట. సో ఏంటి అంటే కనుక, మనం ఎప్పుడైనా సరే ముఖ్యంగా స్నేహం కోసం, ఇప్పుడు ప్రాణ స్నేహితులు అనే పదమే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, సో కానీ అలాంటి స్నేహితులు కొంతమందికి కొంతమంది లైఫ్లో ఖచ్చితంగా ఉంటారనమాట. మనం అప్పుడు అలాంటి స్నేహితులు దొరికితే ఖచ్చితంగా వరం అనుకోవాలి. సో ఈ చిన్న స్టోరీలో నీతి ఏంటి అంటే కనుక, మనం చేసిన సాయం ఊరికే పోదు, ఎప్పుడైనా సరే అందరి పట్ల మనకి ఎప్పుడైనా సహాయం అందితే కృతజ్ఞతగా ఉండాలి, అలాగే ఎప్పుడు కూడా ఏది ఆశించకూడదు. సో నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలో, బట్ కానీ అలాంటి వాళ్ళే కదా మరి హిస్టరీలో మనం ఈ రోజు వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. సో అది ఇంకా అసలు స్నేహం గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయన్నమాట. అవన్నీ ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది, ఫ్రమ్ ద మూవీ స్నేహం కోసం అనమాట. వింటూ స్టేట్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి మాట్లాడుకుంటున్నాం కదా మన అందరి జీవితంలో స్నేహం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని. సో అందరికీ తెలిసిందే, స్నేహం అనేది మన జీవితంలో మనకి లభించే అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటన్నమాట. స్నేహితులు మనకి ఎప్పుడు కూడా అండగా నిలబడతారు, మన సంతోషాన్ని పంచుకుంటారు, కష్ట సమయాల్లో మనకి సహాయం చేస్తారు. అసలు నిజమైన స్నేహితులు ఎప్పుడైనా సరే మన లోపాలు మనకే చెప్తారన్నమాట, పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి కాదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనల్ని అర్థం చేసుకుంటారన్నమాట. మనల్ని తప్పుగా అంచనా వేయకుండా, అంటే ఈజీగా జడ్జ్ చేసేయకుండా మన మాటల్ని వింటారు, ఎప్పుడు కూడా మన క్షేమాన్నే కోరుకుంటారు. ఇంకా మాట్లాడుకుందాం స్నేహం గురించి. అసలు చెప్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. సో మాట్లాడుకుందాం, ఇంకా చెప్పాల్సినవి, మీరు వినాల్సినవి కూడా చాలానే ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రమ్ ద మూవీ పెళ్లి పందిరి అన్నమాట. వింటూ స్టే ట్యూన్డ్.

బాబు బంగారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా స్నేహం అనేది ఎందుకు మనందరి జీవితంలో అంత ముఖ్యమైనది అనేది మాట్లాడుతూ ఉన్నాం. సో ఇందాకే కొన్ని విషయాలు చెప్పాం, మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో ఎప్పుడు కూడా స్నేహితులు మన లోపాలు మనకే డైరెక్ట్గా చెప్తారు అని చెప్పి, అలాగే మంచి స్నేహితులు ఉండడం వల్ల జీవితం మరింత సులభంగా ఆనందంగా మారుతుందన్నమాట. మనం బాధలో ఉన్నప్పుడు నవ్విస్తారు, మనం చేసే ప్రయాణంలో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ప్రోత్సహిస్తారు, ప్రోత్సహిస్తున్నారు అంటేనే వాళ్ళు నిజమైన స్నేహితులు అని చెప్పి అర్థం అన్నమాట. స్నేహం అంటే నా దృష్టిలో కేవలం కలిసి గడిపిన సమయం కాదు, పరస్పర నమ్మకం, గౌరవం, దయతో కూడుకున్న బంధం అన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకమే కదా. ఎంత అంటే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత, ఇంకా చెప్పాలంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా స్నేహితులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఎప్పుడైతే ఆ నమ్మకం అనేది అంతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ బంధం ఏదైనా సరే కలకాలం అలాగే ఉంటుందన్నమాట. సో నమ్మకం అనేది బ్రేక్ అయిపోతే ఇంకా అది ఎవరి వల్ల అయినా అయిన కానివ్వండి, సో స్నేహానికి ఇంకా అర్థమే ఉండదన్నమాట. స్నేహం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక అమూల్యమైన సంపద అన్నమాట. కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే మీరు ఎంత బిజీగా ఉన్నా, అంటే మనందరికీ తెలిసిందే ఉరుకులు

బతుకులు జీవితం ఎవరి పనులు వాళ్ళకి. సో ఇవన్నీ కామనే. ఎట్ ద సేమ్ టైం ఒక్క చిన్న మెసేజ్, ఎలా ఉన్నావు, బాగున్నావా. ఇప్పటికీ కూడా చాలామంది కాంటాక్ట్లో ఉంటారు మన చిన్నప్పుడు ఫ్రెండ్స్, మనకి మనసుకి దగ్గరైన వాళ్ళు. అంటే ఎంతమంది స్నేహితులున్నా మనసుకి దగ్గరైన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి. సో వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ పంపించండి. ఇంకా మాట్లాడుకుందాం స్నేహం అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనే దాని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నవ వసంత మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్.

సుబ్రహ్మణ్యపురం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా స్నేహం అసలు మన జీవితంలో ఎందుకు ముఖ్యమైంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇందాకే చెప్పా, సో ఎప్పుడైతే మీరు అంటే చాలా పనుల్లో మనం బిజీగా ఉంటాం కాబట్టి అంటే మీ స్నేహితులు దూరంగా ఉంటే ఒక చిన్న మెసేజ్ పంపించండి, అది ఎంతో దగ్గర చేస్తుందన్నమాట. ఎందుకంటే మన స్నేహితుల్ని విలువైన వారిగా భావించి ప్రేమతో ఆ బంధాన్ని కాపాడుకుంటే మన జీవితం మరింత సంతోషంగా అర్థవంతంగా మారుతుందన్నమాట. అలాగే ఇప్పటి కాలంలో చాలామంది తమ మనసులో భావాలని బాధల్ని చెప్పుకోవడానికి ఎవరూ లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా మన అందరి లైఫ్లో ట్రూ ఫ్రెండ్,

అంటే ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఏవైనా చెప్పచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. సేఫ్ ఫ్రెండ్ అని కూడా అనొచ్చు, ట్రూ ఫ్రెండ్ అయినా అనొచ్చు, సేఫ్ ఫ్రెండ్ అయినా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు మన లోపాలని మనతోనే చెప్తారు, అండ్ అంటే మన గురించి ఏదైనా సరే మనం చిన్నది సాధించినా అప్రిషియేషన్ చేస్తారు, అన్నిట్లో ప్రోత్సహిస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక మనల్ని ఈజీగా జడ్జ్ చేయరు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో భావాలన్నీ షేర్ చేసుకోండి. ఈ మాట నిపుణులు కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇలా ఒంటరితనంతో బాధపడకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేది, మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి అని చెప్పి మనకి నిపుణులు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. ఎంతమంది అంటే లిస్ట్లో చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఇందాక చెప్పినట్టు మనసుకి దగ్గరైన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదా. సో ఒక్కొక్కసారి అసలు ఎవరితో ఏది చెప్పాలి అని అనిపించకపోతే చక్కగా రాసుకోండి. కానీ ఇలాంటి ట్రూ ఫ్రెండ్ సేఫ్ ఫ్రెండ్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా చక్కగా ఎప్పుడైనా, అది 2 నెలలకైనా 3 నెలలకైనా లేదంటే సంవత్సరానికే కలిసారనుకోండి, అప్పుడే చెప్పండి. కానీ ఈ లోపల ఏదో చెప్పేసేయాలి, ఎవరితోనూ మాట్లాడేయాలి, అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవాలి అని ఇలా మాత్రం అసలు అనుకోవద్దు. ఎందుకంటే స్నేహం గురించి మనం ఎంత బాగా మాట్లాడుకుంటున్నామో దానికి ఇంకొక వైపు కూడా ఉంటుంది. సో తేనె పూసిన కత్తులు అనమాట, చాలా తీయగా మాట్లాడతారు కానీ మన గురించి ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి నిజంగా అంటే మాటల్లో మాత్రమే కాదు కదా స్నేహం అనేది, ఎప్పుడైనా స్నేహం అనేది చేతల్లో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టే మిమ్మల్ని కూడా అంచనా వేయడం జరుగుతుంది అనమాట. మన పక్కనున్న వాళ్ళని బట్టి మనం కూడా ఎలా ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి, అందరినీ నమ్మకండి, అండ్ విలువైన స్నేహితులు దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి. వాళ్ళతో మీరు అన్నీ షేర్ చేసుకోవచ్చు కాబట్టి చక్కగా స్నేహాన్ని ఒక వరం అనుకొని అందుకోండి. బాధ్యతగా అందరం కలిసి పంచుకుందాం, ఒక ప్రయాణంగా కలిసి సాగిద్దాం. సో అదనమాట మరి స్నేహం గురించి, స్నేహం మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి మీ అందరితో నేను పంచుకోవాలి అనుకున్న విషయాలు. మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి స్నేహం అనగానే ఇందాక నుంచి మీ అందరూ అనుకుంటూ ఉంటారు కదా అన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నావు బాగానే ఉంది, అసలు ఎక్కడ స్నేహం ఇంపార్టెన్స్ తెలియజేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది ఫ్రమ్ ద మూవీ ఇద్దరు మిత్రులు అనమాట. ఈ సాంగ్ ప్లే చేయకుండా ఎలా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ప్లే చేస్తాను. దాని తర్వాత గోల్డ్ రేట్స్ ఏంటి, పెట్రోల్ రేట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మీ అందరితో షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, బట్ దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇద్దరు మిత్రులు మూవీ నుంచి ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మల్లారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బిఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే కనుక 24 క్యారెట్ గోల్డ్ అయితే కనుక గ్రామ్ 14,826 రూపాయలు ఉందన్నమాట. అలాగే 22 క్యారెట్ గోల్డ్ అయితే కనుక గ్రాము 13,590 రూపాయలుగా ఉందన్నమాట.

అలాగే పెట్రోల్ అయితే లీటర్ 117.25 రూపాయలుగా ఉందన్నమాట. అలాగే డీజిల్ 104.96 రూపాయలుగా ఉందన్నమాట. సో అది మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం జోరుగా హుషారుగాలు. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించడం ఇదే ప్రథమం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నారాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల

అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సకల నష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్, గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించినట్లు రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. విశాఖపట్నంలో 3 నవంబర్ భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో సన్నాహక సదస్సులను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. రేపు అమరావతిలో, 23 అనంతపురంలో, 26 తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ 3 సదస్సుల ద్వారా 115 అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్న బృందం 4 రోజుల పాటు పనులను పరిశీలించనుంది. ఈ పర్యటనలో రాష్ట జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 21న సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత వెబ్సైట్లు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ప్రస్తుతం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటల వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్.

E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఎంటర్ అయిపోతున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ జోరుగా హుషారుగాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ASR ఎప్పుడు అంటే దీన్ని ఎప్పుడు స్థాపించారు ప్రారంభించారు అంటే కనుక 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందనమాట. మరి దీని గురించి కొన్ని విశేషాలు ఏంటి అనేది ఇవాళ జోరుగా హుషారుగాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కృష్ణమ్మ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత నారీ నారీ నడుమ మురారి సర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి అనమాట. ఏఎస్ఆర్ అంటారు సో దీని షార్ట్ కట్ లో. ఇందాకే చెప్పా ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అవన్నీ చెప్పేశాం కదా. మరి దీని గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అంటే కనుక సముద్ర తీరానికి సమీపంలో ఉండడం వల్ల ఎగిరే చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఒకసారి ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, దాని షేప్ ఎలా అయితే ఉంటుందో, ఒక ఎగురుతున్న షేప్ ఎలా ఉంటుందో ఆ విమానాశ్రయం షేప్ కూడా అలాగే ఉంటుందన్నమాట. టెర్మినల్ సీలింగ్ సంప్రదాయ ముగ్గులు నాదస్వరం థీమ్తో రూపొందించారనమాట. ఇంకా ఎయిర్బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పైన 2 రన్వేలు కూడా నిర్మించడం జరిగింది. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను థగ్ లైఫ్ మూవీ నుంచి, దాని తర్వాత నాంది మూవీ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. మరి ఇందాక మీరు వినే సాంగ్ మూవీ ఏంటి అంటే కనుక సీత మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేశారనమాట. సో మనమైతే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మరి జోరుగా హుషారుగాలో, ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే కనుక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి కొన్ని విశేషాలు షేర్ చేస్తూ ఉన్నాను. ఇందాకే కొన్ని చెప్పా. సో ఇంకా ఏంటి దీని గురించి మనం తెలుసుకోవాల్సింది అంటే కనుక 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్రలో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాజెక్ట్ అన్నమాట. అలాగే విమానాశ్రయం మొత్తం సుమారు 31 నెలల వేగవంతమైన కాల వ్యవధిలో నిర్మించడం జరిగిందనమాట. అలాగే ఇందాక చెప్పినట్టు ఇందులో 3800 మీటర్ల పొడవు గల భారీ రన్వే ఉందన్నమాట. ఈ 3.8 కిలోమీటర్ల రన్వే భారతదేశంలోనే 5 పొడవైన రన్వేలలో ఒకటిగా నిలిచిందనమాట. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ఫార్మా, ఆక్వా, సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక వృద్ధికి దోహదపడేలా 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో 25000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్, లాజిస్టిక్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏఎస్ఆర్ గురించి అనమాట, అదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి. ఇంకా ఉన్నాయి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత KGF 2 మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఖుషి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి. మరి ఇందాకే కొన్ని విశేషాలు అయితే చెప్పాను, ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అంటే గనక, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికులకు టెర్మినల్ భవనం, సులభతరమైన చెక్ఇన్, అలాగే న్యాచురల్ సన్లైట్, ఇలా అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తూ ప్రపంచ స్థాయి వసతులు కల్పించేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అలాగే 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్ను ఏర్పాటు చేయడం కూడా జరిగిందన్నమాట. 360 డిగ్రీల్లో ఏరోడ్రమ్ విమాన సమాచార సేవలు, ఇంకా 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతుల ఓవర్ హాల్, ఇంకా యాప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్, సర్క్యులేషన్స్, హ్యాంగర్స్, ఇంజిన్ రన్ అప్, సో ఇలాంటివన్నీ కూడా అంటే నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి ఎంతగానో ఉపయోగపడేలాగా ఏఎస్ఆర్ని, అదే చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట.

హిట్ 3 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మరి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి. ఇందాకే మీ అందరితో కొన్ని విశేషాలు అయితే షేర్ చేయడం జరిగింది. ఇంకా ఏంటి అంటే సుమారు 4,700 కోట్లకి పైగా అంటే వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగిందనమాట. 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఏర్పాటు కాగా భవిష్యత్తు విస్తరణ కోసం దాదాపు 500 ఎకరాలని కేటాయించడం జరిగిందనమాట. సో ఎలా ఉంటుంది, ఏంటి అసలు దీని స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చూడండి, పిల్లలకి కూడా చూపించండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మనం వినేదానికంటే సో చూసినప్పుడు ఇంకా ఆ అనుభవం ఏదైతే ఉంటుందో, ఓకే చాలా బాగుంది కదా, విన్నది నిజమే కదా, ఇలాంటివన్నీ అనిపిస్తాయి అన్నమాట. అండ్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో మరి దీని గురించి అంటే మరి ఇవాళ్ళ జోరుగా హుషారుగాలో ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అండ్ ఇవాళ జోరుగా హుషారుగా కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వస్తుంది, దాని తర్వాత దొరసాని మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తూ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం హరివీళ్ళు ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమ్మి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 27 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల జెడ్పీటీసీ, 27 మండల పరిషత్ అధ్యక్ష ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె వెట్టిసెల్వి నిన్న తెలిపారు. మొత్తం 27 స్థానాలకు గాను ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 14 స్థానాలు కేటాయించినట్లు, మహిళలకు మొత్తం 13 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, స్థానిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిస్సైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు. విజయవాడ ఇంద్రకీలాద్రి.

కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 13న ప్రారంభించారు. ఇది రేపటి వరకు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై వేరిస్తారు. శ్రీశైలక్షేత్రం దసరా మహోత్సవాల్లో నిన్న రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లా దేవరగట్లో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ సిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్లో వివిధ శాఖల అధికారులు ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11:00 వింటారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సప్తవర్ణాలని ఒకేసారి తాకిన అనుభూతిని కలిగించే ప్రోగ్రామ్ హరివిల్లులోకి అనమాట. మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నా, అలాగే మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం ఇంకొకసారి, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇదే క్వశ్చన్. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత బాచి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
3: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
4: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
3: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధాన్ దీది.
5: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
6: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
5: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
6: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
5: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
6: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
5: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
6: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
7: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore 2-wheelers, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
8: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా?
7: ఎగ్జాక్ట్లీ. E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా. ఇంకా మల్లికార్జున, అభిరామ్ వీళ్ళందరూ అనమాట కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి. ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు, అందుకే మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకటికి రెండు సార్లు మీరు అడగకుండానే నేను క్వశ్చన్ అయితే అడిగేశాను. సో ఇంకొకసారి ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు బోలేనాథ్ గారు రెడ్డిగూడెం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి రమేష్ అనమాట. ఎక్కడి నుంచి అంటే అనంతపురం నుంచి అని పెట్టారు. ఓకే, వెంకటాచలపతి, నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎనీవే ఆన్సర్ అయితే కరెక్టే పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అని పంపించారు, కానీ పేరు అవేం చెప్పకుండా ఫ్రమ్ విజయవాడ అని చెప్పారు. సో అది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడ నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారనమాట. ఇంకా గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీ అందరికీ కూడా ఇంకా ఆన్సర్ కూడా మీరు పంపించింది కరెక్టే అనమాట. సో ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న వీళ్ళందరూ ఏలూరు నుంచి అనమాట. ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ అనమాట, బీవీ నగర్ నెల్లూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఫణీ సత్యశ్రీ తినాలి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు ఇంకా పాటల్లోనే ఉన్నట్టున్నారు, బయటికి రండి, ఆన్సర్ ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా శుభోదయం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఆన్సర్ కూడా, ఆన్సర్ తప్ప మీరు అన్ని పంపించారు కోనకొండల రమణారావు గారు. ఏం పర్లేదు, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. ప్రశ్న వినలేదు మరొకసారి చెప్పండి అంటున్నారు వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట. ఖచ్చితంగా మీరైతే సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇప్పుడైతే నేను క్వశ్చన్ దాంతోపాటు ఆన్సర్ రెండు చెప్పేస్తాను, ఎందుకంటే మెసేజెస్ కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మొత్తానికి మీ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం శివంటారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. ఓకే, మీరు సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పేస్తా. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? ఇది మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారని చాలామంది జనవరి 12th అని పంపించారు, కాదు ఆగస్ట్ 12th ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 12th జరుపుకోవడం జరుగుతుంది. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, దానికంటే ముందు క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ వింటే కనుక ఈజీగా ఆన్సర్ చేసేస్తారనమాట. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు? చాలా సింపుల్ కదా. సో ఇదే క్వశ్చన్ అయితే, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: మల్లారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. సో చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు అనమాట, మీరు కూడా ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బోలినాథ్ రెడ్డిగూడెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హాయ్ ప్రసన్న గారు అంటున్నారు మురళి గారు, కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా మీరు కరెక్ట్గా పంపించేశారు. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కొనకొండల రమణారావు గారు, కవిత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే రంగచర్యలు గారు టీచర్స్ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి అనమాట. ఇంకా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి గుడివాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే పొన్నూరు నుంచి అనమాట, చింతలపూడి నుంచి ఆదం మల్లేశ్వరి వీళ్ళందరూ కూడా పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది అనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అశోక్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ అంటూ ఏపూరి కృష్ణ అనమాట ఖమ్మం నుంచి, ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి మెసేజ్ చేయడం జరిగింది, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే, కానీ అసలు ఇంతకీ మీ పేరేంటి, మీ పేరు తెలియకపోతే నేను ఎలా చదువుతాను, చదవలేను కదా. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాఘవ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు అండ్ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఏ రోజున ప్రారంభించారు అని అడగడం జరిగిందనమాట. ఆగస్ట్ 1, 2026 ఇందాకే చెప్పా, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో నేను ఎప్పుడు అని అడిగాను కాబట్టి సో ఇది ఒకటి పంపిస్తే సరిపోతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాంతో పాటు మీ అందరి కోసం క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కొంచెం కేర్ఫుల్గా వినాలన్నమాట, వింటేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేదు అంటే చూద్దాం అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం.

ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్కు 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది? ఖచ్చితంగా అడుగుతా, మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతా, వినండి. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా ఏ దేశం చరిత్ర సృష్టించనుంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866 24 3814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెప్పాను కదా, సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అని చెప్పి ఫ్రమ్ ద మూవీ వెంకీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే నేను మెసేజ్లు అయితే చదవాల్సిందే. రమేష్ అనమాట, నాగిరెడ్డి, వీళ్ళందరూ అనంతపురం నుంచి వేరే దేశానికి

పంపించేశారు? కాదు. ఎందుకు మీరు ఎప్పుడు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు? ఇంతకంటే పెద్ద క్లూ కూడా ఉండదు యాక్చువల్గా. సో అనేసాను కాబట్టి ఈ మాటలో లాజిక్ అర్థమైపోతే ఆన్సర్ కూడా తెలిసిపోతుంది. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కనకరావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ వీళ్ళందరూ అనమాట ధర్మవరం నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తెనాలి నుంచి శంకర్ ఉదయ చంద్రిక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కోనకొండ రమణారావు గారు, కవిత వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అమటినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఏపీ నుంచి అంటూ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం నుంచి అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు పంపించిన ఆన్సర్ చాలాసార్లు, మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్ పంపించారు, బట్ ఇంతకీ నేను అనుకున్న ఆన్సర్ అయితే రాలేదు. సో నేను చెప్పేస్తాను, సో వెయిట్ చేయండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు, సత్యభార్గవి గారు తాడిపర్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శివ ఫణి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, దేశాయిపాట వేటపాలెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వేపూరి కృష్ణ చూడవరం నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు ఎవరు పేరు ఎక్కడ, పేరు లేకపోతే నేను ఎలా చదవాలి చెప్పండి, అండ్ ఆన్సర్ కూడా రాంగే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పొన్నూరు మండలం చింతల్పూడి నుంచి అనమాట మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్, వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. ఆస్ట్రేలియా తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి 2 సార్లు ఆతిథ్యం ఇస్తున్న 2వ దేశంగా మన భారతదేశమే చరిత్ర సృష్టించిందనమాట. ఎందుకు అంటే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ని విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన భారత్ 2వసారి ఈ బహుళ క్రీడల మహోత్సవాన్ని నిర్వహించనున్న దేశంగా నిలిచిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ హర్విల్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఉన్నది ఒకటే జిందకి, ఈ మూవీ నుంచి, దాని తర్వాత మీరా ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్తో హరివిల్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం స్టేట్ చేయంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం, అలాగే వివిధ్ భారతి లిజనర్స్ అందరికీ కూడా శరన్ నవరాత్రి శుభాకాంక్షలు అనమాట. మరి అమ్మవారి దయతో మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.

ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో అధికారికంగా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎప్పట్లా ఢిల్లీలో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జాతీయ స్థాయి సరస్సు మేళాను నిర్వహించడం ఇదే ప్రథమం. రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని 11,40,770 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి 2,009.61 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో ఒక్క ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు అందనున్నాయి. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998 నిర్వహించిన పొఖ్రాన్ 2 అణుపరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ క్రాప్ సూపర్ చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ నిన్న పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్లో సాగు చేస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండల

జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ సామగ్రిని విక్రయించేందుకు లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలను జతపర్చాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మొత్తం 150 వార్డులున్నాయని, మొత్తం 2,70,565 మంది ఓటర్లున్నారని, 354 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారు నేడు 5వ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భారత్కు వెస్టిండీస్కు జట్ల మధ్య హైదరాబాద్లో నిన్న రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:15 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి సినిమా గబుల నుంచి వివిధ వరకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ కూడా వింటూనే చేస్తూ ఉందాం ఇవాళంతా. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఎవరు? మీ ఆర్జే తేజు. మరి ఫస్ట్ అప్డేట్ ఇవాళ సినిమా కబుర్ల గురించి మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇంకెందుకు లేట్, ముందుగా మన కమల్ హాసన్ గారు నటించబోతున్న ఒక లేటెస్ట్ ఫిలిం గురించి మాట్లాడేసుకుందాం. మరి భారతీయుడు సినిమా మనందరికి ఫేవరెట్ కదా. చాలా ఇయర్స్ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ ఇండియన్ సినిమా అయితే మనకు వచ్చేసింది. 2024 రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇండియన్ 2. అండ్ ఈ సినిమాకి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది అనేది ఆల్రెడీ మనందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, అది కాస్త నిజమే అనమాట. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ టైం కల్లా కూడా ఇండియన్ 3 అనేది మన ముందుకి రాబోతోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని రెడీ అయితే మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలోనే కరెక్ట్ గా రిలీజ్ చేస్తాం అని మేకర్స్ అప్పుడే ప్లాన్ కూడా చేసేస్తున్నారు. మరి చూడాలి ఇందులో మరి కమల్ హాసన్ గారు సేనాపతిగా నటించేసి అండ్ దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆ సేనాపతి గురించి ఏమేమి ఇస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తెలుసుకుందాం, మనం కూడా వెయిట్ చేద్దాం దానికోసం. మరి ఇండి మూవీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం భారతీయుడి నుంచి లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
0: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
0: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
0: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. ఒక లైలా కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:30 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటంటే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. సో చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా పేరు హైందవ. మరి ఈ టీజర్ మాత్రం అయితే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ లుక్స్ లో కనిపిస్తున్నారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మరి హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన అంటే రిలీజ్ చేసిన టీజర్ లో చూస్తే శ్రీనివాస్ లుక్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా శివాజీ రాజా గారు, జేవిడి చక్రవర్తి గారు కూడా ఒక కీలక పాత్రలు అయితే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లుధీర్ భైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా మనం మాట్లాడచ్చు. సో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఇక మన అందరి ముందు దీన్ని 27th November రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం మీకు ఒక లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ జయ జాయనికి నాయక మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

విండో చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కమిటీ కుర్రోళ్ళ సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసా? కీర్తి సురేష్ నటించబోతున్న కొత్త మూవీకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది, చూసే ఉంటారు మీరు కూడా, సత్యవాన్ సావిత్రి. సో మహానటి సినిమా తర్వాత మళ్ళీ సావిత్రి అనే పేరుతో, చక్కగా సత్యవాన్ సావిత్రి అనే పేరుతో ఒక సినిమా అయితే చేస్తున్నారు. మరి ఇందులో కీర్తి సురేష్ గారు లాయర్ క్యారెక్టర్ లో నటించబోతున్నారనమాట. అండ్ ఈ టీజర్ చూస్తే గనక అందులో ఆ లాయర్ పాత్రలో కీర్తి కామెడీ టైమింగ్ అయితే అసలు సూపర్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ తమిళ డైరెక్టర్ ప్రవీణ్ గారు తెరకెక్కిస్తున్నారనమాట ఈ సినిమాని. అండ్ ఇక తెలుగు తమిళ లాంగ్వేజెస్ లో నవంబర్ 20 ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇంకా కొన్ని తెలుస్తాయి, మరి తెలుసుకుందాం. ఈ లోపు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ నేను లోకల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

బ్యూటిఫుల్ సాంగ్ మీరైతే వినేసారు. ఒక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ దసరాలో మన ముందుకి రాబోతున్న ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ఫస్ట్ ఈ రోజు జైలర్ 2 సినిమా మన రజనీకాంత్ గారు జైలర్ 2 ద్వారా మన ముందుకు వచ్చేసారు. ఇక రేపు రణబాలి ఫిలిం కూడా రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ రష్మిక నటించిన ఈ మూవీ రాహుల్ సంక్రుతియాన్ తెరకెక్కించారు కదా. ఆల్రెడీ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది సెన్సార్ అదంతా కూడా. మరి ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పేసి మన అందరికీ ముందుగానే తెలిసిన స్టోరీ. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ దసరా రేస్లో ఉన్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అన్నీ సక్సెస్ఫుల్గా మనందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ ఫిలిం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత గీత గోవింద్ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పునమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్సు అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం స్టాళ్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి లఖ్పతి దీదీ సంకలనం సారస్సు శక్తి అప్లికేషన్ను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయలు విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి ప్రసంగిస్తారు. దేశానికి ఆ ప్రాంతంతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పెంచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికులు, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయులు పూర్వ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి ఈరోజు స్మరించుకున్నారు. దసరా ఉత్సవంలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంటుందని పోలీసులు తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య T20 5 మ్యాచ్ల అంతర్జాతీయ సిరీస్లో భాగంగా నిర్ణయాత్మకమైన 5వ T20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా కొనసాగుతున్న విషయం శ్రోతలకు తెలిసిందే. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:08 అయిపోయింది క్లాక్ టైం చూస్తే మాత్రం. మరి ఈ రోజు మీకు తెలిసాలో మనం ఏం తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ అయితే అందరం దసరా నవరాత్రి వేడుకల్లో ఉన్నాం కదా. అయితే మన దేశంలో ఈ దసరా వేడుకలు ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక మన పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం దసరాకి బదులుగా అక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్ ఏంటో తెలుసు కదా, బతుకమ్మ ఫెస్టివల్. మరి ఈ రోజు మనమైతే ఈ ఫెస్టివల్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. మరి బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా జరుగుతోంది, అండ్ ఎవ్రీ ఇయర్ ఏ విధంగా అంటే దసరా టైంలోనే వాళ్ళకి అక్కడ బతుకమ్మ జరుగుతుంది. మరి ఈ దీని గురించి చరిత్ర, దాని గురించి అన్ని విశేషాలు తెలుసుకుంటూ హ్యాపీగా ఇవాళ మన మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటా. మరి లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి మీ అందరి కోసం సారంగ దరియా పాట ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

City FM 101.3. మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం, నేను మీ ఆర్జే తేజు. ఇక పూల పరిమళాలతో ప్రకృతి పరవశించే వేళ, రంగురంగుల పూలతో తెలంగాణ నేల అందంగా ముస్తాబయ్యే వేళ, ఆడపడుచుల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు సందడిగా మారే వేళ, మన ముందుకు వచ్చే అపురూపమైన పండుగే బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ అంటే కేవలం పూలతో పేర్చిన ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది, మహిళల ఐక్యతకు నిదర్శనం, అలాగే ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ. మరి అలాంటి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశిష్టతను గురించి, దాని చరిత్రను గురించి కూడా మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: నేను మీ ఆర్జే తేజు. ఇక 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పూల పండుగ. ఈ పండుగకు ఎంతో పురాతనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అలాగే సామాజిక నేపథ్యం అయితే ఉంది అని చెప్పాలి. దీని ప్రారంభానికి సంబంధించి వివిధ జానపద కథలు, స్థానిక సాంప్రదాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగను జనరల్ గా భాద్రపద మాసం చివరి రోజుల నుంచి ఆస్వయుజ మాసంలో దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. అలా ఈసారి చూసుకుంటే 10 నుంచి 18 వరకు కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. మరి ఈ టైంలో వర్షాకాలం కంప్లీట్ అయ్యే టైం కదా, కాబట్టి చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చక్కగా నీటితో నిండుతూ ఉంటాయి. మరి పొలాలు కూడా పచ్చదనంతో ఉంటాయి. ప్రకృతిలో రకరకాల అడవి పూలు విరబూస్తూ ఉంటాయి. మరి ఆ పూలతోనే బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిగా పూజిస్తూ ఉంటారన్నమాట. మరి ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే వేడుకగాను, అలాగే పంటలు సమృద్ధిగా పండాలని కోరుకునే ఒక వ్యవసాయ సంస్కృతిలో భాగంగాను జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా ఈ బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, ఆ హిస్టరీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. ఇక 12:30 మనకు తెలుగులో వార్తలు కూడా ఉంటాయి కదా. వార్తలు అయిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీకోసం మీకు వచ్చిన కమర్షియల్ బ్రేక్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష, అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను

0: తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. 6 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా ఎఫ్ఎం క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన టీఏడీఏలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.
1: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30.
3: సరసజీవిక మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

లో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని, విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని, ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు
ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి

0: వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మనమైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ పేరు ఎలా వచ్చింది అంటే తెలుగులో బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి కదా. మరి అందువల్ల ఈ పేరు జీవితంపై ఆశను, మహిళల సంక్షేమాన్ని, కుటుంబ సంతోషాన్ని, ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది. మరి ఈ ఫెస్టివల్కి సంబంధించిన ఒక జానపద కథ ఉంది అన్నాను కదా, అదేంటంటే ఒక రాజు రాణికి 100 మంది కుమారులుండేవారంట. అయితే వారందరూ యుద్ధంలో మరణించడంతో ఆ దంపతులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. తమకొక కుమార్తెను ప్రసాదించండి అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారంట. వారి భక్తికి మెచ్చి లక్ష్మీదేవినే స్వయంగా వారికి కూతురుగా జన్మించిందని, ఆ అమ్మాయికి బతుకమ్మ అనే పేరు పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక అప్పట్నుంచి ఆడపిల్లల క్షేమం కోసం, కుటుంబ సంతోషం కోసం బతుకమ్మను పూజించే సాంప్రదాయం అనేది ఏర్పడింది అని ఈ జానపద కథ ద్వారా తెలుస్తోంది. అండ్ ఇంకా ఈ కథ, ఈ పండగకు సంబంధించిన స్టోరీలు చాలానే ఉన్నాయి, కానీ మెయిన్గా మనకి వినిపించేది ఇది మాత్రమే. మరి ఈ పండగకు సంబంధించిన జానపద కథల్లో ఇది ఒకటి మాత్రమే అన్నమాట. అండ్ మొత్తానికి బతుకమ్మ చరిత్ర మనకు ఒక గొప్ప మెసేజ్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఏం మెసేజ్ ఇస్తుంది తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: సురేద్దాం అయ్యా.

ఆర్తి ఎఫ్ఎం 101.3. స్మార్ట్ శంకర్ సినిమా నుంచి సాంగ్ విన్నాం కదా, వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇక ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి కదా. మరి ఈ ఫెస్టివల్ చరిత్ర మనకు తెప్పే ఒక మెసేజ్ ఏంటో తెలుసా? ప్రకృతిని ప్రేమించడం అంటే మెయిన్ గా ఈ బతుకమ్మ ఫెస్టివల్ ఉన్న దానికి మెయిన్ గా ప్రకృతిని ప్రేమించడం గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవితాన్ని గౌరవించడం, మహిళలను ఆదరించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం. కానీ నిజంగా ఏ ఫెస్టివల్ అయినా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే థీమే ఉంటుంది. సో ఇది కూడా అంతే. అండ్ మన సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పేసి ఈ పండుగ తెలుస్తుందన్నమాట, తెలియజేస్తుంది. అండ్ ఇక బతుకమ్మ తయారీ కూడా ఒక అందమైన సాంప్రదాయ కళ అనే చెప్పాలి. రకరకాల పూలను సేకరించి తయారు

చేస్తారు. ఇక ఒక్కో పువ్వు ఒక్కో రంగు ఒక్కో అందంగా ఉంటాయి. ఇక ఆ అందాలన్నీ ఒకచోట చేరితేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్ని 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మరి ప్రతిరోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైన పేరుంటుంది, నైవేద్యం కూడా ఉంటుంది, లేదా ఆహార సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉంటారనమాట బతుకమ్మ ఫెస్టివల్. సో మీకు కూడా హ్యాపీ బతుకమ్మ. అలాగే ఇంకా ఇవాళ ఇలాంటి ఫెస్టివల్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం, కొత్త కొత్త విషయాలు కూడా. మరి ఇది ఇవాళ మన మీకు తెలిసే ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం నెక్స్ట్ చల్ మోహన్ రంగ మూవీ నుంచి రాహుల్ చిప్లిగంజ్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పొన్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణాసంచ సామగ్రిని విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబర్ 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాలు జతపరచాలన్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. 1998లో నిర్వహించిన పొఖ్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయన్ను సత్కరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ రాత్రికి సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, వెల్కమ్ టు ధీరా. 1:10 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే వినేసాం ఫస్ట్ సాంగ్ భరత్ అనే నేను మూవీ నుంచి. ఇక ఈ రోజు దేవి శరణ నవరాత్రుల్లో 5వ రోజు కదా. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా పూజిస్తారు. అయితే అమ్మవారిని మనం పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, శాంతి, సంతోషం లభిస్తాయి అని భక్తుల విశ్వాసం. స్కందమాత చేతిలో అంటే స్కందమాత ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తారు ఇవాళ స్కందమాత. అయితే ఈ మాత ఆరాధన మనకు 3 ముఖ్యమైన సందేశాలను అందిస్తుంది తెలుసా. 1, మాతృప్రేమ. 2, ధైర్యం. 3, పవిత్రత. మరి మాతృప్రేమ గురించి మాట్లాడాలి అంటే అస్సలు మనం మాటల్లో చెప్పలేనిదనే అనాలి. మన లైఫ్లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అన్ని స్టేజెస్లో తల్లి మనకు తోడుగా, అండగా, సపోర్ట్గా ఉంటూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్లో మదర్ ప్లేస్ అనేది అసలు రీప్లేస్ చేయనిది. అండ్ అసలు మదర్ రోల్ గురించి మనం మాటల్లో కూడా చెప్పలేనిది. అయినా సరే కొన్ని విషయాలు మన మదర్ మన లైఫ్లో ప్లే చేసే కొన్ని విషయాలు, మనకి ఎప్పుడూ తోడుగా ఉండే మన మదర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం అమ్మా నన్న ఉత్తమ్ లమ్మాయి సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: It's a beautiful song from the movie Amma Nanna Oka Tamilammai. Mari ee cinema nunchi song vinna tarvata time exactly 1:17 pm clock lo chuste ika manamaithe unnam Dheera program lo nenu mi RJ Teju. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక ఒక మార్గదర్శి ఉంటారు ఖచ్చితంగా, కానీ ప్రతి బిడ్డ జీవితంలో తొలి మార్గదర్శి మాత్రం ఖచ్చితంగా మన తల్లే. అయితే వాళ్లే మనకి తొలి గురువులు, అలాగే నాయకులు కూడా. ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి పాఠాలు నేర్పించేది తల్లి మాత్రమే. నిజాయితీ, క్రమశిక్షణ, దయ, గౌరవం, బాధ్యత, ఇలాంటి ఎన్నో విలువలను పిల్లలకు పరిచయం చేస్తుంది అమ్మ. పిల్లల కళలను అర్థం చేసుకుని, వారి టాలెంట్ను గుర్తించి సరైన దిశలో ఎంకరేజ్ చేయడానికి కూడా మనల్ని సపోర్ట్ చేసేది కూడా మన అమ్మదరే. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ మనకు చెప్పే మంచి మాటలు ఫస్ట్ అసలు మనకి తలకెక్కవు, ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే తెలుస్తుంది, ఆ రోజు అమ్మ చెప్పింది విని ఉంటే ఈ రోజు నన్ను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఫీల్ అవుతూ ఉంటాం. సో అమ్మకి ఏం తెలుసులే, ఇంట్లోనే ఉంటుంది, తనకేం తెలీదు అని తను చెప్తే నేను వినేదేంటి అని అనుకునే స్టేజ్లో ఉంటారు చాలామంది. కానీ అది చాలా రాంగ్ అనమాట. అండ్ మన మీద మనకంటే కూడా మన మదర్స్కి చాలా నమ్మకం ఎక్కువ. అండ్ మనం చేయబోయే

మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి, అదే మన మంచికే కదా చెప్తోంది అమ్మ అని చెప్పేసి మనం ఆలోచిస్తే డెఫినెట్గా మనకు అదే లాభం అవుతుంది కూడా. సో ఇలాంటి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ అమ్మ మనకిచ్చే ధైర్యాన్ని గురించి మాటల్లో చెప్పలేం కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఉండలేం, మన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయలేం. నిజంగా మదర్ దగ్గర నుంచి మనం ఆ స్ట్రాంగ్ అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత, కానీ సాంగ్ కంటే ముందు ఇప్పుడు 1 గంట 20 నిమిషాలు కావస్తుంది, కాసేపట్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినేద్దాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక వార్తల వివరాలు. జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి విజయవాడ పర్యటనలో భాగంగా పునమిఘాట్ వద్ద జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. సరస్ మేళా ప్రాంగణానికి చేరుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్ మేళా మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
1: మే ఇస్ మేళా మే ఆనే సే పెహలే దీదియో కా స్టాల్ దేఖనే కో ముజే మౌకా మిలా ఉన్కా ఉత్సాహో జే ఉన్కే చెహరే పే ముస్కాన్ దేఖ్ కర్కే ముజే లగ్తా హే మహిళాయే బహుత్ సటిస్ఫైడ్ హే బహుత్ దినో కా సపనా జబ్ ఏక్ దిన్ మహిళాయే పీచే రహ్ జాతే థే ఆర్థిక రూప్ సే కేవల్ పరివార్ కా దేఖ్భాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూస్రో కే ఉపర్ నిర్భర్ కర్తే థే.
0: అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సరస్ మేళా దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, నైపుణ్యాలను తెలిపే జాతీయ వేడుకని పేర్కొన్నారు.
2: తీన్ కరోడ్ లఖపతి దీదీ కా టార్గెట్ సమయ సే కాఫీ పెహలే అచీవ్ కర్ లియా ఔర్ అబ్ ప్రధాన్ మంత్రి జీ నే లక్ష్య దియా హై 6 కరోడ్ లఖపతి దీదీ ముజే బతాతే హుయే ప్రసన్నతా హై 3.5 కరోడ్ లఖపతి దీదీ తో బన్ చుకీ హై ఔర్ 6 కరోడ్ లఖపతి దీదీ కా టార్గెట్ భీ దీదియో కీ కార్య క్షమతా కే కారణ్ బహుత్ జల్దీ హమ్ అచీవ్ కర్ లెంగే బహుత్ జల్దీ హమ్ పూరా కర్ లెంగే.
0: మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద ఈరోజు నిర్వహించిన జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జాతీయ సరస్ మేళా విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేళా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ
3: మహిళా శక్తిని చాటేందుకు విజయవాడకి తొలిసారి జాతీయ సరస్సు మేళా నిర్వహించుకున్నాం. 365 రోజులు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం, గ్రామీణ ఉత్పత్తుల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం ఈ మేళా లక్ష్యం. ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి.
0: పూర్వ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప

ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు జాతీయ అభివృద్దికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం విద్య, క్రమశిక్షణ, అంకిత భావాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులు, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదకర పరిశ్రమల భద్రత, అత్యవసర ప్రణాళికల అమలు, వివిధ శాఖల సమన్వయంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికలపై సమీక్షించారు. జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలు నిర్వహించాల్సిన పరిశ్రమల్లో 45 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పార్వతీపురాన్ని స్వచ్ఛపట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నామని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ వి రామ్ గోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ఈరోజు పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వీధులు, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన కమిషనర్ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, రోడ్లు, మురుగు కాల్వల్లో వ్యర్థాలు వేయకూడదని సూచించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి బకాసురవధాలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ రేపు సాయంకాలం జరగనుంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, కార్యాలయాలు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్ వంటి వినియోగ బిల్లులపై కూడా రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, సందేశాలు ముద్రించకూడదని సూచించారు. నియమావళికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ

లో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. దేశ అణు సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు అబ్దుల్ కలాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను మీ ఆర్జే తేజు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చే సూపర్ పవర్ కదా మన అమ్మ. స్వతంత్రంగా ఆలోచించడం ఎలాగా అనేది కూడా నేర్పిస్తుంది. ఇంకా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇంటి పనులు, చదువు, బాధ్యతలు, కళలు ప్రతి దానిలోనూ సమానత్వాన్ని పాటించాలి అని ఒక సమానత్వపు విలువలను కూడా నేర్పిస్తారు మన మదర్స్. ఇక సమానత్వ సమాజానికి పునాది కూడా వేయడం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా చూసుకుంటే అసలు ప్రేమని, ఐకమత్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని డెఫినెట్గా చెప్పచ్చు. ఇంకా ఈ తల్లి నాయకత్వం అనేది కేవలం ఇంటి గడప దగ్గరలోతో, అంటే ఇంటి గడప దగ్గరతోనే ఆగిపోదు కదా, సొసైటీని కూడా నడిపించగలరు. ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, ఇంకా మహిళా సాధికారత

వీటన్నిటి వల్ల కూడా అటు ఫ్యామిలీతో పాటుగా బయట కూడా మహిళలు నాయకులుగా రాణించవచ్చు. ఇక మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి డెఫినెట్ గా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మహిళా నాయకత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన మదర్స్ రోల్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. అయితే మన మహిళా నాయకత్వానికి ఇన్స్పిరేషన్ గా నిలిచే కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా అన్నాను కదా. మరి ఫస్ట్ ప్లేస్ మనం మాట్లాడుకోవాల్సింది సావిత్రిబాయి పూలే గారు. మరి బాలికల విద్య కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎంతో కృషి చేశారు సావిత్రిబాయి గారు. ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి అనే ఆశయంతోనే ముందుకు సాగారు. మరి ఆమె లైఫ్ మనకిచ్చే లెసన్ ఏంటి, ఏం నేర్పిస్తుంది? ఒక మహిళ విద్యావంతురాలైతే మరెందరో

మహిళలకు మార్గం చూపగలదు అని ఆవిడ పోరాటంలో ఆవిడ చేసిన కృషిలో తెలిసిపోతుంది క్లియర్గా. ఆ మాట నిజమా కదా? నిజంగా. ఇంకా అలాగే సుధామూర్తి గారు కూడా రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ప్రజలకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు సుధాగారు. ఆమె జీవితం చెప్పే సందేశం ఏంటి అంటే, జ్ఞానం, నిరాడంబరత, సేవాభావం ఇవి సొసైటీలో సానుకూల మార్పుకు దోహదపడతాయి అని. అలాగే కిరణ్ బేడి గారు భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు కిరణ్ బేడి గారు. మహిళలు ఎన్నో రంగాల్లో నాయకత్వం వహించగలరని నిరూపించడం జరిగింది. మరి ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు అని నేర్చుకోవచ్చు. అలాగే ఈలా భట్ గారు మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శి. ఈలా భట్ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు, ఉపాధి, కృషి కోసం ఎంతో, ఐ మీన్ వాళ్ళ కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే మహిళలకు అవకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తే వారు తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోగలరు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే చాలామంది, ఎంతోమంది మహిళల గురించి మనం ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది ఇప్పటికీ స్టిల్ చాలా చోట్ల మనకు తెలియనివి కూడా చాలా స్టోరీస్ ఉండొచ్చు, ఎంతో పోరాటాలు చేస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ గురించి మనం చదివినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి ధైర్యంగా, సొసైటీలో ఎలా మనం మనల్ని మనం నిరూపించుకోవాలి, మంచిగా మంచి స్థాయిలో మనం ఎలా ఎదగాలి, ఇవన్నీ డెఫినెట్గా అందరి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మన మదర్ నుంచే కదా. సో బయట ఎంతమందినో చూసి స్ఫూర్తి పొంది నేర్చుకోవడం వేరు, ఇంట్లో మన మదర్ని చూసి మనం నేర్చుకోవడం వేరు. సో ఫస్ట్ గురువు మనకి మన మదరే కాబట్టి అన్నీ తనే దగ్గరుండి చెప్తుంది, నేర్పిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం నాని ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను మంచి పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
7: 5000?
8: ఏంట్రా 5000?
7: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
8: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
7: అవునా, అదేలాగా?
8: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
7: హే, సూపర్ ఐడియా రా.
9: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇందాక చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ మహిళల జీవితాలు మనకు తెలియజేసేవి ఏంటి? ఒక్కటే, నాయకత్వానికి భేదం లేదు అని. దూరదృష్టి, ధైర్యం, బాధ్యత, సేవాభావం ఉన్న ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవగలదు. కాబట్టి మన మదర్స్ కూడా కేవలం కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులుగా మాత్రమే కాకుండా అలా చూడకుండా వారిని కూడా ఆలోచనాపరులుగా, మార్గదర్శకులుగా, నిర్ణయాధికారులుగా, నాయకులుగా గుర్తించి గౌరవించాలి. సో ఇదన్నమాట, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్ అయితే మీకు టైం చూస్తే మాత్రం 1:59 ఇలా పరుగులు పెడుతోంది కదా. ఇక ఎగ్జాక్ట్లీ 2 గంటలకు మనం ఇంగ్లీష్లో వార్తలు అయితే వినేస్తాం. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలి.

0: అన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. అండ్ 2:27 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. ఇక సన్ రీసనరీ చేయడానికి ఇంకా 3 మినిట్స్ టైం ఉందన్నమాట. ఈ లోపు ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆల్రెడీ నువ్వు నేను ప్రేమ అలాగే నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశాం కదా. సో ఇలాంటి ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మంచి మంచి క్వశ్చన్స్ తో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆన్సర్స్ కూడా పంపించేయచ్చు. మరి ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా నేను అడిగే క్వశ్చన్స్ కి. 8662433814 నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని టైప్ చేసి. సో గెట్ రెడీ. మరి కాసేపట్లో కలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేనైతే ఈ రోజు మన సందేశ్ నరీ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే తేజు యాడ్నిక. మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి. ఎలా తెలుసు కదా, 8662438 14 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి వాట్సాప్ చేసేస్తే చాలు. అండ్ ఇక ఈ రోజు నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఒక ఒక లైన్ అయితే అడుగుతాను. ఆ లైన్ లో ఒక రిలేషన్ పేరు ఉంటుంది, ఒక రిలేషన్ నేమ్ ఉంటుంది, అదేంటో మీరు కనిపెట్టాలి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది. సో ఈ సెంటెన్స్ లో ఉన్న ఒక రిలేషన్ పేరు ఏంటి? విన్నారు కదా, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఈ లైన్లో ఉన్న రిలేషన్ పేరేంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో ఈలోపు మీ అందరి కోసం నీకు నేను నాకు నువ్వు ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 5,000?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిండు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 to 40 అయిపోతుంది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. సో సందరిసినరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేశాను, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరక కాస్తుంది, అయితే ఈ లైన్ లో ఉన్న రిలేషన్ పేరు మీరు కనిపెట్టేసేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. అలా అడిగినా లేదో వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ తో మరి సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీగారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇంకొకసారి ఆలోచించండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి తాడ్వాయి మోహన్ రావు, అచ్యుత లక్ష్మీనారాయణ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక కౌస్తభ గారు ఫ్రమ్ ఆత్మకూర్ కరెక్ట్ ఆన్సర్. పద్మ గారు అండ్ ప్రియా గారు ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భానుచందర్ గారు అమలపాడు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్గా. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. ఇనుమడుగురు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ ఆన్సర్ పంపించారు, కానీ ఆన్సర్ కార్యకరణ ఏదో అన్నారు, అర్థం కాల మీ ఆన్సర్ అయితే రాలేదు. ఓకే దెన్ మునెమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి తిరుపతి జిల్లా మెసేజ్ చేశారు కరెక్ట్గా. మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల మల్లెపూల రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేశారు, శుభ మధ్యాహ్నం అని మాత్రమే వచ్చింది. ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సందర్శనీ ప్రోగ్రామ్ ప్రశ్నకి నా జవాబు ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్తో ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి పంపించారనమాట, ఏపీలో ఉన్న శ్రీకాకుళం. ఓకే కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. ఇక జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కూరబల కోట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగునందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే కరెక్ట్గా. ఇక నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక కనకరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు రామాపురం సూర్యాపేట నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్ట నుండి తుమ్మా జయలక్ష్మి గారు, సావిత్రి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి శ్రీవిద్య కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ మాలగడ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారు. సో ఏం లేదండి, ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అలా రిపీట్ అన్నారు లేదా వెంటనే కరెక్ట్గా కూడా పెట్టేశారు. నెల్లూరు నుంచి మను గారు పెట్టారు మెసేజ్ కరెక్ట్గా. వెల్కమ్ టు సందర్శనలి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ పల్లవి గారు చిన్నకానూరు నుంచి మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇద్దరు ముగ్గురు ఇప్పుడే ట్యూన్ చేశారనమాట మొత్తానికి. ఓకే 2:43 అయిపోయింది కదా, ఇంకొక చిన్న పాట అయితే వేస్తాను, దాని తర్వాత మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఈలోపు ఇప్పుడే క్వశ్చన్ విన్న వాళ్ళు ఇంకొకసారి ఆన్సర్స్ పంపించండి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, ఇందులో ఉన్న ఒక రిలేషన్ పేరు అంటే మనం పిలుస్తూ ఉంటాం అక్క, బావ, చెల్లి, మామ, అత్త, సో అన్న, ఇలా ఒక పదం ఉంటుందన్నమాట ఈ లైన్లో దాగింది. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగ్గాస్తుంది, అందులో ఉన్న ఆ పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ ని స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రైమరీ ఛానల్లో క్యాజువల్ అసైనీస్గా, ఎఫ్ఎం క్యాజువల్ అసైనీస్గా, వివిధ భారతిలో క్యాజువల్ అసైనీస్గా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాం. అర్హతలు: ప్రైమరీ ఛానల్లో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఎఫ్ఎం ఛానల్లో వివిధ భారతిలో పనిచేయగోరు అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ అభిలషణీయం. చక్కని స్వరస్థాయి కలిగి స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడుతూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడంచెల విధానం ద్వారా జరుగుతుంది. 1. రాత పరీక్ష. అభ్యర్థుల తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షించేదిగా ఉంటుంది. 2. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వర పరీక్షకు పిలవడం జరుగుతుంది. 3. రాత స్వర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు కాల్ లెటర్లో చెప్పబడతాయి. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, స్థానిక చిరునామా ధృవీకరణ

ప్రమాణ పత్రాల జిరాక్స్ కాపీ, మీ వాట్సాప్ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ ఐడి తప్పక పొందుపరిచిన అప్లికేషన్తో పాటు ఇటీవల తీయించుకున్న 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కూడిన తమ బయోడేటాను, తాము చెల్లించాల్సిన 354 రూపాయల దరఖాస్తు రుసుము రసీదుతో కలిపి తుది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం, పున్నమ్మ తోట, విజయవాడ 520010 అనే చిరునామాకు పంపాలి. స్వయంగా అందజేయు అభ్యర్థులు, ఇంకా మరిన్ని వివరాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుము 354 రూపాయలను ఇప్పుడు చెప్పబోయే బ్యాంక్ అకౌంట్లో నెఫ్ట్ ద్వారా గాని యూపీఐ ద్వారా గాని జమ చేసి రసీదును జతపరచవలసి ఉంటుంది. అకౌంట్ పేరు ప్రసార భారతి, ఆలిండియా రేడియో, విజయవాడ. అకౌంట్ నంబర్ 3112294901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 3003055. అకౌంట్ నంబర్ మరొకసారి 3112294901. ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 3003055. డ్రాఫ్ట్లు, ఎంఓలు, పోస్టల్ ఆర్డర్లు, చెక్కులు స్వీకరించబడవు. SCST అభ్యర్థులైతే 266 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. వారు బయోడేటాకు అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రం తప్పక జత చేయాలి. మీ దరఖాస్తును కవర్లో పెట్టి, కవర్ పైన మీరు అప్లై చేసే పోస్టును బట్టి ప్రైమరీ ఛానల్ క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా FM క్యాజువల్ ఎస్ఐనీ అని లేదా వివిధ భారతి క్యాజువల్ ఎస్ఐనీ అని రాయాలి. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 అక్టోబర్. ముఖ్య గమనిక, ఇప్పుడు చెప్పిన నియామకాలు కేవలం అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయటానికి మాత్రమే. ఆకాశవాణి ఉద్యోగాలకు ఇవి ఎంత మాత్రం భరోసా ఇవ్వవు. హాజరయ్యే అభ్యర్థులకు ఏ విధమైన TADAలు చెల్లించబడవు. ఉద్యోగస్తులు కాని అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు షిఫ్ట్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశం స్థానిక అభ్యర్థులకు మాత్రమే. గమనిక విన్నారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 252 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగిన సింపుల్ క్వశ్చన్ ఒకటి. ప్రతి ఏడు మా మల్లె చెట్టు విరగగాస్తుంది. ఇందులో దాగి ఉన్న ఆ రిలేషన్ పేరు ఒకటి ఉంది, చిన్న పదం, అంటే అక్క, చెల్లి, అత్త. సో ఈ పదాలలో ఏదో ఒకటి ఉండొచ్చు ఆ లైన్లో, ఆ సెంటెన్స్లో ఉందన్నమాట. మీరు ఒకసారి గమనిస్తే కనుక అది ఆన్సర్ అర్థమైపోతుంది. చూద్దాం ఇంకా ఎవరైనా మెసేజ్లు చేశారా. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గురుస్వామి నాయుడు గారు రొంపచెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నగేష్ అండ్ లావణ్య, లక్ష్మీప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్. చెల్లెలు అంటున్నారా? కాదండి, వేదాంతం. జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి, నాగిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, చిన్ని గారు, విమల కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. నెల్లూరు నుంచి తోట లక్ష్మణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. గౌరీ ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు కరెక్ట్గా. హాయ్ తేజు అంటూ ప్రసన్న గారు తెనాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీ ప్రశ్నలో ఉన్న మెలిక క్లియర్గా అర్థమైంది అంటున్నారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం, కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత పల్లవి చిన్నకానూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదు అక్క అంటున్నారు మీరు, అక్క కాదు. దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుంచి పంపించారు కరెక్ట్గా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక ఆన్సర్ ఏంటంటే ప్రతి ఏడు

మల్లె చెట్టు విరగగాస్తుంది మామ. సో మా మల్లె చెట్టులో మామ అనే పదం దాగి ఉంది అదనమాట. మామ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చందమామ సినిమా నుంచి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది, ఈ లోపల ఆలోచిస్తూ ఉండండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో చాలా కష్టంగా ఉందనిపిస్తుంది వింటుంటే, కానీ ఆన్సర్ అయితే ఈజీనే. ఒకసారి ఆలోచించండి, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో ఆన్సర్స్ ఏంటో, ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది గెస్ చేస్తూ ఉండండి. సాంగ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ న్యూస్ కూడా వచ్చేస్తాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతకు జాతీయ సరస్ మేళా ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎం గురుమూర్తి ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలను వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఏసిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలలో తాత్కాలిక ప్రాతిపదికన దీపావళి బాణసంచ విక్రయించేందుకు తాత్కాలిక లైసెన్స్ కోసం నవంబరు 2వ తేదీలోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. 3:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి ఏజ్ ఎంత? సో రవి వయసు ఎంత? తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రెజెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితేనేమో 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగేశాను కాబట్టి మీరు కూడా అంతే క్లారిటీగా ఆన్సర్స్ పంపిస్తారని అనుకుంటున్నాను. చాలామంది మెసేజ్లు, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ రాంగే ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. దంపూరు బలరామ్ రెడ్డి గారు సుగుణమ్మ సౌదామణి వసుంధర ఎనమడు గురించి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు పెట్టిన మెసేజ్, అండ్ ఇప్పుడు క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సరే పెట్టేశారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. ఇక డాక్టర్ రామకృష్ణారెడ్డి అండ్ సునీత ఫ్రమ్ రాజోలి రాంగ్ ఆన్సర్. ఇమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు రాంగ్ ఆన్సర్. చాలామంది రాంగ్లు వచ్చేసాయి. వేదశ్రీ పల్లవి శేఖర్ అండ్ రాహుల్ ఆన్సర్ పంపించారు వరిగిద్ద విలేజ్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవినగర్ నుంచి మెసేజ్ పంపించారు. కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూర్ నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కన్

రాంగ్ ఆన్సర్. మార్కాపూర్ తాడువాయి మోహన్ రావు గారు, దామసాని హనుమయ్య గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత, రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను కాబట్టి విన్నారు కాబట్టి ఆన్సర్ ఇప్పుడైనా కరెక్ట్గా మీకు అనిపిస్తే పంపించండి, ఓకేనా? సో ఒక సాంగ్ తర్వాత మరిన్ని మెసేజెస్ జరుగుతాను. ఇంకొకసారి రిపీట్ చేయినా, రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరి వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:13 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఎగ్నమ్ ఫిల్మ్ నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా మంది పంపించేస్తారు. దాదాపుగా 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి. రవి తన తండ్రి కంటే 25 సంవత్సరాలు చిన్నవాడు. ప్రజెంట్ వారిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత? మనీ ఆన్సర్స్ ఎవరు పంపించారు ఇంకా చూసేద్దాం. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ నితీష్ అండ్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇక జరిపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. సందరేశ్ నడికి ప్రోగ్రామ్కి ప్రశ్నకి జవాబు ఏంటంటే అని చెప్తూ ఆన్సర్ పంపించారు. ఎస్ఎస్ రామారావు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవలకుంట్ల, రాంగ్ ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు కొత్తగూడెం, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట జిల్లా కరెక్ట్ ఆన్సర్. పాలోజు విజయలక్ష్మి గారు ఫ్రమ్ నాయుడుపేట కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రాంగ్ ఆన్సర్.

సార్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. రాంగ్ ఆన్సర్ ఏంటి, ఒక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్స్, ఇదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా ఇలాగా. సో పెద్దపరియా విలేజ్ నుంచి మునెమ్మ గారు పంపించారు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి హుసేన్ కట్ట నుంచి మెసేజ్ మనకి తుమ్మా జయలక్ష్మి గారు, సావిత్రి గారు రాంగ్ ఆన్సర్ పెట్టేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు ఎవరు? పొన్నూరు మండలం నుంచి, చిందలపూడి నుంచి బి ఆదం అండ్ మల్లేశ్వరి గారు పప్పులో కాలేసేశారు, రాంగ్ ఆన్సర్ పెట్టేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గా శివయ్య గారు, ముందు పెద్దన్న గారు పెట్టారు మెసేజ్, కొప్పు మల్లేశు అండ్ అదెప్ప గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ స్నేహబాన జైనుద్దీన్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు, నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీవిష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. ఇక శంకర్ గారు అనంతపూర్ నుంచి పెట్టారు మెసేజ్, రాంగ్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మెసేజ్ మనకి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వరకు ప్రశ్నకు జవాబా? ఇది వరకు ప్రశ్న మామా కదా, చెప్పేశాను ఆల్రెడీ, మీరు వెళ్ళలేదేమో. ఎవరంటే పట్టింది మెసేజ్, దేవసేన ఫ్రమ్ తిరుపతి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. స్వాతి, సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్, తెనాల నుంచి పెట్టారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సరే, ఒక సాంగ్ తర్వాత ఇక మిగతావి కూడా చదివేసి కరెక్ట్ ఆన్సర్ కూడా అనౌన్స్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాటే వినడుగా వినడుగా వినడుగా
1: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: గోల్మాల్ అంటూ సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ జంక్షన్. అండ్ ఈ నేను అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం గోల్మాల్గా ఉందా ఏంటో, చాలా వరకు రాంగ్ ఆన్సర్సే వచ్చేసాయి. ఏం లేదండి, ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ కదా, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కానీ సరిగ్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. రవి తన తండ్రి కంటే ఒక 25 ఇయర్స్ చిన్నవాడంట. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరి వయసు కలిపితే ఎంత? 45 సంవత్సరాలు. అయితే రవి వయసు ఎంత అనేది నాకు క్వశ్చన్. మరి చూద్దాం ఆన్సర్స్. ఇంకా ఇప్పుడెవరో కరెక్ట్గా పంపించేశారు. ధర్మరాజు గారు కర్నూలు మధురి నగర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎంఎస్ సర్దార్ గారు రవి వయసు ఇంత అని చెప్తూ కరెక్ట్గా మెన్షన్ చేశారు. ఇక బేతంచెర్ల గౌరీపేట నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మురారి మహేష్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబేట నుంచి వాణి అండ్ భార్గవి మెసేజ్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కే దేదీప్య ఫ్రమ్ నెల్లూర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి జయకుమార్ రెడ్డి, బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ఐఎమ్ ఎల్ దేదీప్య ఫ్రమ్ నెల్లూరు, ఇందాకే వచ్చింది కదా మెసేజ్, మీది కే దేదీప్య వచ్చింది, ఇప్పుడు మీరు ఎల్లా? ఓకే ఓకే, నెల్లూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు మీరు. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా రాంగ్ ఆన్సర్. చిన్న కానూరు నుంచి మెసేజ్ పల్లవి రాంగ్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మార్కపూర్ రాంగ్ ఆన్సర్. పత్తికొండ రాజారావు గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, విమల గారు రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి మెసేజ్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి వినిపిస్తారా అంటున్నారు ఇంకొందరైతే, చాలాసార్లు రిపీట్ చేశాను నేను. ఇంకా మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు రాంగ్ ఆన్సర్. జమ్మలపాలెం జమ్మేపాలెం నుంచి వెంకటకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి అనమాట. నెక్స్ట్ మీరు పంపించిన ఆన్సర్ ఎస్ కరెక్ట్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబిడి నుంచి కిషోర్.

అండ్ లక్ష్మణ్ రావు రాంగ్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. 20-30 ఇట్లా అంటున్నారు, కానీ ఈ రెండిట్లో ఏది కాదు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రాంగ్ ఆన్సర్. అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ రాంగ్ ఆన్సర్. వై గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ అండి. సీను గారు ఫ్రమ్ ఐరాల రాంగ్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. మస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. దోర్నాల నుంచి బాలాజీ గారు ఫ్రమ్ దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ గారు కరెక్ట్ ఆన్సర్. జనార్దన్ అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు జనార్దన్ గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, జరుపతుల బుచ్చయ్య గారు ఇప్పుడు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇంకా ఇక్కడతో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేసే టైం వచ్చేసింది. సో చాలా సింపుల్, ఫాదర్ కంటే ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు తక్కువ అని చెప్పాను కదా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు వయసు కలిపితే 45 సంవత్సరాలు. ఈ లెక్కన ఆ కొడుకు వయసు ఎంత అని కదా నా క్వశ్చన్. సో ఫాదర్ ఏజ్ 35 అయితే రవి వయసు 10, సో 10 అనమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 45 వస్తుంది. సో వాళ్ళిద్దరి వయసు కలిపితే 45 టాలీ అవ్వాలంటే వీళ్ళిద్దరి వయసు మనం ఎంత వేసుకోవాలి? ఫాదర్ వయసు 35 అండ్ రవి వయసు 10 అయితేనే ఇటు మైనస్ చేస్తే 25 వస్తుంది, ప్లస్ చేస్తే 45 వస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో ఇంతకీ రవి వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు. సో అదనమాట విషయం, ఆన్సర్ అయితే 10 సంవత్సరాలు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్గా. ఇంకా రవి గారు, రవి వయసు ఇంత అని చెప్తూ ఇప్పుడు వస్తున్నాయి మెసేజ్లు, మళ్ళీ నేను ఆన్సర్ విన్న తర్వాత వస్తున్నాయా. భానుముఖల నుండి రేడియో మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడో ఫస్ట్లోనే కరెక్ట్గా పెట్టేశారండి భాస్కర్ గారు. సో మళ్ళీ పంపించారు ఇప్పుడు. ఎనీహో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా వినేశారు కదా. సో ఇది ఇక్కడితో ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

సో ఇక సదరి సటి ప్రోగ్రామ్ ని వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. నెక్స్ట్ ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళు మన షోలో అంటే, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇదొక రిడిల్. సో ఇది ఒక చిన్న తికమక క్వశ్చన్, రిడిల్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది మరి తెలిస్తే నాకు పంపించేసేచ్చు. తాత వేసిన చాప ఎవరు చుట్టలేరు, బాబాయ్ చెల్లిన పైసలు ఎవరు ఏరలేరు. ఆన్సర్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
4: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
3: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయల్ ఏ. సైంటిఫికలీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శించిన ఈ ప్రోగ్రామ్ లో. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు, ఇంతకీ ఏమిటది? మరి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించేయండి అన్నాను కదా. 1, 2, 3 ఎన్ని వచ్చాయి తెలుసా? 67 వచ్చేసాయి. చూద్దాం ఆన్సర్స్. సో మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మాత్రం నేను ఇంకా ఓన్లీ మీ పేర్లు అయితే చదివేస్తాను ఫస్ట్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైనా పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో ఇక్కడ నుంచి మెసేజెస్ స్టార్ట్ అయిపోయాయి, కరెక్ట్ ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మంగళగిరి నుంచి యశోద గారు, ఇక నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజోలి, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ, నెక్స్ట్ పాపారావు గారు టి నర్సాపురం నుంచి, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి, తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం నుంచి ఆన్సర్ పంపించారు. తిరుపతి గారా? ఓకే, తిరుపతి గారా లేకపోతే శ్రీనివాస మంగాపురం అనేది ఊరు, మీ పేరు తిరుపతినా? ఎనీహౌ ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు. పాలోజు కృష్ణ గోపాలకృష్ణమాచారి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపరియ విలేజ్, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేసు, జూకు అధెప్ప గారు, తర్వాత మల్లికార్జున్ గారు, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, సాఫియా ఫ్రమ్ గొల్లపూడి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్, నంద్యాల జిల్లా నుంచి ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు, ఎల్ దేదీప్య అండ్ కే దేదీప్య ఫ్రమ్ నెల్లూరు, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, శరణ్య, ప్రతీక్ అండ్ సంధ్య ఫ్రమ్ నాగలదిన్నె, ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబెడ్ నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, రాజారావు గారు ఫ్రమ్ పత్తికొండ, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూజహాన్, జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప, తమన్ ఫ్రమ్ కడప, అనంతపురం నుంచి రమేష్, వెంకటాచలపతి, నాగిరెడ్డి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, సీను గారు ఫ్రమ్ ఐరాల, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, ఉపేంద్ర గారు ఫ్రమ్ ఊరు పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు పంపించింది మాత్రం రాంగ్ ఆన్సర్ అండి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, తర్వాత మురారి మహేష్ దూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, భువనేశ్వరి పద్మజ.

పూజిత వెన్నెల హేమ బ్రోవ్యాలీ నుంచి, పి జానకీరామ్ నందిగామ నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, ఎంఎస్ దుర్గారావు గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, కిషోర్ గారు ఫ్రమ్ నంద్యాల, జనార్దన్ కందూర్ అని పెట్టారు. ఇక మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి, కే సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి బందరపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రుత్విక ఆన్సర్ పంపించారు ఫ్రమ్ రామాపురం సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, లత ఫ్రమ్ ఉయ్యూరు. నెక్స్ట్ మెసేజ్ కాజా నుండి నందం జగదీశ్వరరావు అండ్ లక్ష్మి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, శ్రీరామానగర్ నుంచి కర్నూలు నుంచి వాసవి గారు, నిజామాబాద్ వీగ్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, రాజశేఖర్ రాజు బివి నగర్ నెల్లూరు నుంచి, కెవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు. నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా, దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, అరిగింద విలేజ్ నుంచి శ్రీ రాహుల్ అండ్ శాంతి శేఖర్ ఆన్సరా. ఓకే దెన్. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఏ విధంగా అయితే రాంగ్ ఆన్సర్స్ ఎక్కువగా వచ్చాయో, అండ్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. మొత్తానికి సింపుల్గా అనిపించింది కదా క్వశ్చన్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి, కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం.

ఈ క్వశ్చన్ కి అందరూ కూడా కరెక్ట్ గా ఎస్ఎస్ఎస్ పంపించేశారు ఆన్సర్స్ అయితే. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఆకాశం నక్షత్రాలు, తాత వేసిన చాప ఎవరూ చుట్టలేరు, బాబాయ్ చల్లిన పైసలు ఎవరూ ఏరలేరు. ఇంతకీ ఏమిటది అంటే ఆకాశం నక్షత్రాలు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మరి ఇంతకీ ఏంటంటే ఒక చిన్న డైలాగ్ అడుగుతాను, ఆ డైలాగ్ ఏ ఫిలింలోది అనేది మీరు గెస్ చేసి పంపించేయాలి. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ డైలాగ్ విన్నారు కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. మరి ఈ క్వశ్చన్ని మీరు విన్నారు కదా, మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోది తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

3:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చిన్న డైలాగ్ అడిగాను కదా, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. సో ఈ డైలాగ్ ఏ హీరో, ఐ మీన్ హీరో కాదు, ఏ సినిమాలోదని అడిగాను. అంతే, చాలా సింపుల్. సో చాలా ఈజీగా చెప్పేస్తున్నాను అందరూ, చూసేద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి కాబట్టి నేను మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. ఒకవేళ ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని చెప్తా, సరేనా? వింటూ ఉండండి. కేదర్ వీరేజ్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, బాగానే పెట్టేశారు కరెక్ట్గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, విజయవాడ నుంచి కరుణ గారు. నెక్స్ట్ మెసేజ్, పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, బాలాజీ ఫ్రమ్ మద్దూర్ నగర్ కర్నూల్, మల్లికార్జున్ అండ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, మురారి మహేష్ డూదేకుల నజీర్ ఫ్రమ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం, మగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేరు మల్లేసు అండ్ అదెప్ప గారు, ప్రభాస్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ప్రభాస్ కాదు, ఓకే, ప్రభాస్ హీరో పేరు కూడా మెన్షన్ చేశారు, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, చందు ఫ్రమ్ రావిరాల, జనార్దన్ ఫ్రమ్ కందూర్, రాజశేఖర రాజు గారు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూర్. నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి, తరాలపల్లి మండలం నుంచి, గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు, అరిగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ అండ్ శాంతి శేఖర్, మునెమ్మ గారు ఫ్రమ్ పెద్దపరియ విలేజ్, మునెమ్మ గారు ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కర్నూలు నుంచి శ్రీను గారు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, ఇంద్ర ఫ్రమ్ కె సురేంద్రనాథ్, ఇంద్రానా, ఓకే సినిమా పేరా, కాదు రాంగ్ ఆన్సర్ ఇది, కె సురేంద్రనాథ్, జార్సుగూడ ఒడిశా నుంచి అనమాట. తర్వాత నెక్స్ట్ మెసేజ్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి శక్తుల మస్తాన్ భాష, తర్వాత భువనేశ్వరి పద్మజ, పూజిత అండ్ వెన్నెల హేమ, అజీజ్ గారు సాయిపురం కాలనీ గొల్లపూడి, తర్వాత కడప నుంచి జగదీష్ గారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, అనంతపూర్ నుంచి అనురాధ గారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు అండ్ కైలాష్, మనోజ్, తనోజ్. కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఓకే, ఫస్ట్ రాంగ్ పెట్టారు, తర్వాత కరెక్ట్ పెట్టారు. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, తర్వాత కుసుమ గారు ఫ్రమ్ మమ్మటి నగర్, నెక్స్ట్ మాధవి ఫ్రమ్ నెల్లూరు, జి రెడ్డనగర్ ఎన్జీఓ కాలనీ కడప, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రపురం, నెల్లూరు నుంచి సుదర్శన గారు, రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు అండ్ రాధా మున్నా కూడా, ఇనమడుగు నుండి చేబ్రూలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, మళ్ళీ వచ్చిందా మెసేజ్ మీది, ఇందాక చదివాను ఓకే. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, శ్రీనివాస మంగాపురం నుంచి మనకి శ్రీనివాసులు గారు ఓకే, విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు ఓకే, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి, మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఉపేంద్ర టైలర్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి, ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి గారు, కాటమయ్య గారు,
చిలుక నారాయణ, అనుజీవి యమున, జానకంపేట్ నిజామాబాద్ నుంచి.

తులసి గారు, మౌనికా జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, కోదాటి వెంకట కిష్టయ్య గారు భారతి జమ్మిపాలెం నుంచి. నెక్స్ట్ మెసేజ్, రేవతి రాజశేఖర్ ఫ్రమ్ నెల్లూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ మాధోరి మండలం, ఈరోజు షో చాలా బాగుంది అంటూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవి అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కరెక్ట్గా మెసేజ్లు చేసేశారు. సో ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది. మీరా గారు తులసీనగర్ నుంచి పంపించారనమాట, మిర్చి అని చెప్పేస్తూ. ఎస్, మరి ఈ డైలాగ్ మిర్చి మూవీలోది. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు. సో ఈ ఫిలిం నుంచి, మిర్చి నుంచి వచ్చిన డైలాగ్ అది. ఎనీహౌ, మీ అందరి కోసం ఫైనల్గా మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళా కేవలం మార్కెట్ కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి పురపాలక సంఘాలకు జిల్లాలోని 27 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా దెందులూరులోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయసునీత తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజో. అండ్ ఇక నేనైతే ఈరోజు వివిధ ప్రోగ్రాంలో ఏ థీమ్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఎవరి సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్స్ స్పెషల్ అనమాట. సో ఈరోజు శేఖర్ కమలా గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల గురించి మీకు బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా హ్యాపీడెస్ నుంచి వచ్చేస్తుంది ఏ చీకటి అంటూ ఈ పాటని పాడింది వనమాలి గారు రచించగా మిగిజే మేర్ మ్యూజిక్ కంపోజిషన్ రంజిత్ అండ్ సునీత పాడిన పాట అనమాట. తర్వాత గోదావరి అండ్ ఆనంద్ ఇలా వరుసగా మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం శేఖర్ కమల గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల నుంచి ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన

0: జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి. పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలా మంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలా మంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా? ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

0: బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మితాహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడ పర్యటనలో భాగంగా పున్నమిఘాట్ వద్ద జాతీయ సరస్మేళ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరస్మేళ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన సరస్మేళలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. పూర్వ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి

కె పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు ఆయనకు నివాళులర్పించారు. కాకినాడ జిల్లాలోని 66 ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. ప్రపంచ చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చేతులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల అతిసార, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 5 o'clock 32 minutes 50 seconds అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటి అందరూ తెలుసు కదా, మనందరం వచ్చేసాం గీత్ గతా చల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే సాంగ్స్ రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి మీకోసం వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ మీరు మెచ్చే ఈ సూపర్ సాంగ్స్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20 తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16 తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్

0: City FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు భారత రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రకృతి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈరోజు దర్శించుకుంటే సకల సంపదలు సౌభాగ్యాలు చేకూరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు నిర్వహించనున్న గరుడ వాహన సేవకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో నిర్వహిస్తున్న జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళ

యాదగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రారంభించారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలోని పంట భూములు బీడు భూములుగా మారకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6:00 త్రీ మినిట్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటో తెలుసు కదా, ఎస్, మనందరూ వచ్చేసాం కృష్ణ తీరంలోకి. ఎప్పట్లాగే కృష్ణ తీరంలో ఓ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో మేము ఎందుకు వచ్చేసాను. మనకు జన్మతః తల్లిదండ్రులు బంధువులు ఉంటారు, పెరిగే కొద్దీ స్నేహితులు ఉంటారు. కానీ మన ఇంట్లో ఒక రేడియో సెట్ ఉంటే ఆ రేడియో ద్వారా కొంతమంది మన ఇంటి మనుషులు అయిపోతారు. వారు పదే పదే నట్టింట్లో మోగుతూ మనకు ఆత్మీయులైపోతారు. వారిని మర్చిపోవడం చాలా కష్టం. ఏదో ఒక జనరంజనంలో ఒక వేణువాదంతో మొదలయ్యే ఈ తీయని పాటను, గొంతును పుస్తకంలో దాచుకున్న నెమలేక లాంటి స్పర్శను ఎలా మర్చిపోగలం? స్వరమాధురి ఫౌండేషన్ ద్వారా ప్రపంచమంతటా దాదాపు 6,500 పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఈయన. అదే ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది గాయనీ గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఈయన. ఈయన ఎవరు అంటే, నేను ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చేశాను, స్వరమాధురి అనగానే ఈయనే గుర్తొస్తారు. ఆయన పేరు గనక తెలిస్తే ఈ పాట విన్న తర్వాత నాకు ఆయన పేరు వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పంపించండి.
2: మీ వాయిసే మీ టాలెంటా? మీ మాటలతో శ్రోతలను ఆకట్టుకునే నైపుణ్యం మీకుందా? అయితే ఇదే మీకు చక్కని అవకాశం. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనౌన్సర్లు, రేడియో జాకీలుగా అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలి. డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 50 సంవత్సరాలలోపుండాలి. అభ్యర్థులు విజయవాడ స్థానిక నివాసితులై ఉండాలి. రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్ 2026. మరిన్ని వివరాల కోసం ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని సంప్రదించండి.

0: విన్నారుగా, ఈ మధురమైన కంఠం ఆయనదే. ఈరోజు ఆయన గురించి కృష్ణాతీరంలో కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. ఆయన పేరే జి ఆనంద్. శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామంలో జన్మించారు. తండ్రి రంగస్థల కళాకారుడు, తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నారు ఆనంద్ గారు. తండ్రి మంచి పౌరాణిక నటులు. శ్రీరాముడి పాత్రలు ఆ రోజుల్లో ఆయనకు పెట్టింది పేరు. వారి ఇద్దరబ్బాయిలు లవకుశ పాత్రలను పోషించేవారు. అలా ఆనంద్ జరిగిన రంగస్థల ప్రస్థానం నటుడిగా చిన్నప్పుడే మొదలైపోయింది. మరి వింటూనే ఉండండి, మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు రిలే, తర్వాత మరలా కృష్ణతీరంలో ఆనంద్ గారి గురించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. రాష్టంలో ఈశాన్య ఋతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్దికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సరస్ మేళాలో స్టాల్స్ ను పరిశీలించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్స్లను రాష్టపతి వీక్షించారు. ఈ మేళాలో దేశ నలుమూలల నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించడంపై రాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారని కానీ నేడు ఆత్మ నిర్భర

0: తో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ పర్యటనను ముగించుకున్న రాష్టపతి ద్రౌపది ముర్ము గన్నవరం నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ద్రౌపది ముర్ము నిరూపించారని కొనియాడారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. ఇది నారీ శక్తి, నవభారత్ శక్తి, వికసిత్ భారత్కు పునాది అని తెలిపారు. కృష్ణా నదీ తీరాన సరస్ మేళా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు మరింత శోభ తెచ్చిందని పేర్కొన్నారు. ఇది కేవలం మేళా కాదని, 365 రోజులు మార్కెట్ ఏర్పాటుకు అవకాశమని చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ మేళా లక్ష్యమని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: ఒక మహిళ ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది, మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు, నేటి వ్యాపార సంస్థలు, రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి. మహిళలను లబ్ధిదారులు మాత్రమే కాదు, సంపద సృష్టికర్తలుగా చూస్తున్నాం.
0: గ్రామీణ అభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి వీలుగా భారతదేశంలో 2016 నుండి ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. గ్రామీణ మహిళలు వ్యవసాయం, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మహిళల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు మహిళలకు శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తున్నాయని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకం, ఆహార శుద్దిలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్ కిషోర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యాన్ని వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, విక్రయాలను గత ఏడాది ఇదే సమయంలో నమోదైన వివరాలతో పోల్చి పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలు, రవాణా, నిల్వలు, పంపిణీపై తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత కాలంలో, అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం విక్రయాలు, పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ మోటార్ సైకిల్ ర్యాలీని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ నినాదంతో ఈ ర్యాలీ కొనసాగింది. త్రిపురలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు జాతీయ ర్యాలీ సాగిందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం పాల్గొననుందని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని డీజీపీ స్పష్టం చేస్తూ,
2: to spread the message that drugs is a big menace in this country and unitedly we have to fight against the drugs menace which is destroying the youth of this country. అన్లెస్ వీఆర్ అట్ వన్ ప్లాట్ఫామ్ ఎవ్రీ సిటిజన్ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ ఫైట్ వీ కెనాట్ అచీవ్ ద రిజల్ట్స్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ లాస్ట్ 2 years వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఎ వెరీ బిటర్ బెటల్ అండ్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎరడికేట్ ది మెనస్ ఆఫ్ గాంజా ప్లాంటేషన్ ఇన్ ద స్టేట్ అండ్ అవర్ ఫైట్ కంటిన్యూస్ టిల్ వీ కమ్ టు ఎ జీరో టాలరెన్స్.
0: నైరుతి రుతుపవనాలు నేడు దేశం నుంచి నిష్క్రమించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే ప్రాంతాలలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఇక దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం నుండి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రాలో రేపు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వెల్లడిస్తూ,
3: ఈ రోజు మరియు రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఈ రోజు గంటకు 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో మరియు రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో రానున్న 4 రోజులు చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కోసం కృష్ణాజిల్లా యువ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను మచిలీపట్నం కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా మై భారత్ యువ వాలంటీర్స్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇర్రింకి నాగశ్రీనివాస్ నాయుడు, మై భారత్ అధికారులు పాల్గొన్నారు. మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తారని ఇర్రింకి నాగశ్రీనివాస్ నాయుడు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్టంలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore 2-wheelers, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
6: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
5: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరులో, మీరు ఏడో ఫ్రెండ్ చానీతో. మరి ఈరోజు నేను జి ఆనంద్, గాయకుడు జి ఆనంద్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామంలో జన్మించారు. తండ్రి రంగస్థల కళాకారుడు. తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నారు ఆనంద్ గారు. తండ్రి మంచి పౌరాణిక నటులు కావడంతో శ్రీరాముడి పాత్రకు ఆ రోజుల్లో ఆయనకు పెట్టింది పేరు. వారిద్దరు అబ్బాయిలు కూడా, అంటే ఆనంద్ గారు వారి బ్రదర్, లవకుశ పాత్రను పోషించేవారు. అలా ఆనంద్ రంగస్థల ప్రస్థానం నటుడిగా చిన్నప్పుడే మొదలైపోయింది. సినిమా పాటల పోటీలు ఎక్కడ జరిగినా మొదటి బహుమతి ఆనంద్ గారిదే. 1972లో పండంటి కాపురం సినిమాకు కోరస్ సింగర్గా సినీ నేపథ్య ప్రస్థానం మొదలైంది ఆనంద్ గారిది. ఆ తర్వాత అమెరికా అమ్మాయి సినిమాలో ఒక వేణు వినిపించను అనురాగ గీతిక అనే పాట సూపర్ డూపర్ హిట్తో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆనంద్ పేరు మారుమోగిపోయింది. కల్పన సినిమాలో దిక్కులు చుడుకు రామయ్య పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఇక ఆమె కథ, దానవీర సూర్యకర్ణ, ప్రాణం ఖరీదు, ఇలా చాలా సినిమా

సినిమాల్లో దాదాపు 2500కు పైగా పాటలు పాడారు. అంతేకాదు 200 పైన ఆల్బమ్స్ కూడా చేశారు. మరి వింటూనే ఉండండి ఆనంద్ గారి గురించిన మరికొన్ని విశేషాలు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెరువులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. ఆనంద్ గారు తెలుగులో కొన్ని మంచి పాటలకు వాటాదారులయ్యారు. అలా అవటం కష్టం. సినీ ప్లేబ్యాక్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకచిత్రాధిపత్యం సాగిస్తున్న టైంలో, పి రామకృష్ణ గారు కూడా వెనకంజ వేస్తున్న టైంలో తెలుగులో ఇద్దరు గాయకులు కొన్ని పాటలు షేర్ చేసుకున్నారు. వారే మాధవపెద్ది రమేష్, జి ఆనంద్ గారు. మాధవపెద్ది రమేష్ గారికి సినిమా రంగపు బ్యాక్గ్రౌండ్ అయినా ఉంది, బట్ ఆనంద్ గారికి అది కూడా లేదు. ఆయన ప్రధానంగా స్టేజ్ సింగర్. సినిమాల్లోకి రాకముందు ఆర్కెస్ట్రా సింగర్గా కళింగాంధ్రలో ఆనంద్ పేరు మారుమోగిపోయేది. నంద్యాలలో జరిగిన ఒక పాటల పోటీల్లో ప్రైజ్ కొట్టి జడ్జిగా వచ్చిన కేవీ మహాదేవన్ దృష్టిలో పడి మద్రాసు చేరుకున్నారు ఆనంద్ గారు. తొలిపాట పన్నెండు కాపురంలోని రాజబాబుకు పాడిన పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం అమెరికా అమ్మాయి సినిమాలో పాడిన పాట. సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ ఆనంద్కు ఒక వేణువు పాట ఇచ్చారు. ఆ పాట పెద్ద హిట్ అవటమే కాదు, మరణించే క్షణాల వరకు ఆనంద్కు ఒక అస్తిత్వంలా వ్యక్తిత్వంలా నిలిచింది. ఈ పాట తర్వాత ఆనంద్ దాసర్ దర్శకత్వంలో మా బంగారకలో దూరాన దూరాన తారాదీపం పాడారు. అది కూడా మంచి గుర్తింపు పొందింది. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెలుగులో, మీరేడే ఫ్రెండ్ జానీతో. 1970లలో ఈయన టాలీవుడ్లోని ఎందరో హీరోలకు గాత్రదానం చేశారండి, అంటే డబ్బింగ్గా కూడా చెప్పారు. ఆనంద్ అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఆనంద్ ప్రతిభావంతుడైన గాయకుడు అయినప్పటికీ ఆయనకి దక్కాల్సిన స్థానం తెలుగు ఇండస్ట్రీలో దక్కలేదని చాలామంది అనుకునేవారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. అయితే ఆనంద్ గారు కేవలం సినీ పాటలు మాత్రమే నమ్మకలేదు. తన సొంత ఆర్కెస్ట్రా స్వరమాధురిలో దేశ దేశాల్లో ఎన్నో కచేరీలు నిర్వహించి తనతో పాటు ఎంతోమంది వర్ధమాన గాయని గాయకులకు ఆశ్రయమిస్తూ మంచి మనిషి అనిపించుకున్నారు. 50 ఏళ్ల పాటు దాన్ని దిగ్విజయంగా నడిపించారు ఆయన ఆనంద్ గారు. 1970

దశకులో ఇండస్ట్రీలో ప్రవేశించిన అగ్ర హీరోలుగా నాడు వెలుగొందుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభనబాబు, కృష్ణరాజులకు పాటలు పాడే ఛాన్స్ ఆయనకు అంతగా అందుకోలేకపోయారు. అయితే ఆయన గొంతు మురళీమోహన్ గారికి బాగా సరిపోయేది. దాంతో ఆయనకి పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తిరువలు, మీరు ఫ్రెండ్ జానీతో. ఆనంద్ గారికి తన పరిమితులు తెలుసు, శక్తులు తెలుసు. అందుకనే తనకు వచ్చిన ఏ ఛాన్సు మిస్ చేసుకోలేదు. మనవూరి పాండవులు సినిమాలో మహదేవన్ పాడించిన పాట విననే రేడియో శ్రోత ఉండడు. అలానే పల్లెటూరి పిల్ల చిత్రంలో పైనుంచే చిరుగాలి, నా చెల్లి చింతకు చేరనే పాట కూడా సూపర్ టూపర్ హిట్. అమెరికాకు తన బృందంతో, అంటే స్వరమాధురి బృందంతో 19 సార్లు టూర్లు నిర్వహించిన ఘనత ఆనంద్ గారికే. అంతేకాదు, గాంధీనగర్ 2వ వీధి, స్వాతంత్రానికి ఊపిరిపోయింది, రంగవల్లి చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. అలాగే కొన్ని సీరియల్స్, అనువాద చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు ఆనంద్ గారు.

జి ఆనంద్ గారు, పండంటి కాపురం అమెరికా అమ్మాయి, ఆమె కథ కల్పన దానవీర సూరకర్ణ, చక్రధారి బంగారక్క, మనవూరి పాండవులు ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య, గాంధీనగర్ రెండవది, స్వతంత్రానికి ఊపిరిపోయింది, రంగవల్లి వంటి చిత్రాల్లో ఆయన గలం నుండి జాలువారిన అద్భుతమైన పాటలు సూపర్ డూపర్ హిట్లే. ఆనంద్ గారు గాయకుడు మాత్రమే కాదు, సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాలకు, ఎన్నో టీవీ సీరియల్స్కు గాత్రదానం చేశారు.

నోవాకు చీర పెడతా, ముక్కు మీద ముద్దెడతా, కాపారం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా. దొరగారు

యా ఫ్రెండ్స్, మరి కృష్ణ తెరలో జి ఆనంద్ గారి గురించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అలరించాయి కదా. మరి ఆయన గడవ నుంచి జాలువారిన కొన్ని పాటలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనుంది. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు దేశ విదేశీ స్థాయిలో గుర్తింపు కల్పించే ఉద్దేశంతో సరస్ మేళాను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయసునీత తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈరోజు మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత లక్ష్యంగా ఏర్పాటైన ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో గిరిజనులంతా భాగస్వాములు కావాలని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ఈరోజు గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో జరుగుతున్న వారపు సంతలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వ్యవసాయం, ఆహార భద్రత, గ్రామీణాభివృద్దిలో మహిళల ప్రాముఖ్యతను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం 15 అక్టోబర్ జాతీయ అంతర్జాతీయ గ్రామీణ మహిళా రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి

ధనంజయరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందని పేర్కొన్నారు. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీశైలం దేవస్థాన పాలక మండలి చైర్మన్ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో దేవస్థాన ప్రతినిధుల బృందం అమ్మవారికి సారే పట్టువస్త్రాలను సమర్పించింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అధికారులు శ్రీశైలం దేవస్థాన బృందానికి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందించారు. వివిధ భారతి వార్తలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.
1: జబ్ ఏక్ దిన్ మహిళా పీచే రే జాతే థే ఆర్థిక రూప్ సే కేవల్ పరివార్ కా దేఖ్భాల్ పరివార్ కా సహయోగ్ హీ కర్తే థే ఛోటే ఛోటే చీజో కే లియే దూసరో కే ఉపర్ నిర్భర్ కర్తే థే లేకిన్ ఆజ్ వో ఆత్మనిర్భర్ బన్ గే దూసరో కా భీ వో సహారా దేనే వాలే బన్ గే ఏ కేవల్ ఉన్కే ఇన్కమ్ నహీ హై పరివార్ కే ఇన్కమ్ నహీ హై ఏ దేశ్ కా సమృద్ధి

0: समृद्धि, देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
1: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుశోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
1: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశరక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14 కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని, శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
3: Conference has a very relevant theme about shaping the future of child health, global perspectives, research, innovations and clinical frontiers in Gaumara Pratya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment.

0: appointment. India has renewed its focus on traditional systems of medicine, rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom, and centuries-old traditions. Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
1: దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో. మరి స్టూడియోలో టైం 7:15 అయిపోయింది కాబట్టి మనసును మనసాయిని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. అలానే ఈ పాట విన్న తర్వాత మనం నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబులు పంపించే టైం వచ్చేస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ వాయిసే మీ టాలెంటా? మీ మాటలతో శ్రోతలను ఆకట్టుకునే నైపుణ్యం మీకుందా? అయితే ఇదే మీకు చక్కని అవకాశం. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనౌన్సర్లు, రేడియో జాకీలుగా అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలి. డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 50 సంవత్సరాలలోపుండాలి. అభ్యర్థులు విజయవాడ స్థానిక నివాసితులై ఉండాలి. రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో మీరు ఫ్రెండ్ జానీతో. నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను, ఆ పాట వినండి.

సినిమా పేరు మీరు పంపించే అవసరం లేదు, కానీ ఆ చిత్రంలో హీరోయిన్ బ్రదర్ అన్నగా యాక్ట్ చేసిన యాక్టర్ పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. ఇప్పుడు నేను వినిపించబోయే పాట సినిమాలో హీరోయిన్ అన్నగా

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాం. పేటేరు నుండి కాగితాల ఉమాదేవి, సారీ ఉమా మాధవి, తర్వాత గొల్లపూడి నుంచి షేక్ ఇలియాస్, ఓకే, తర్వాత కృష్ణవేణి అనురాధ శ్రీనివాసరెడ్డి మధుర నుంచి, సోఫియా గొల్లపూడి నుంచి, కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్, కానూరు నుంచి తాతారావు, రాకేష్ ముంబై నుంచి, దోర్నాల నుంచి దోర్నాల బాలాజీ వనస్థలపురం హైదరాబాద్ నుంచి, ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ, నెక్స్ట్ వచ్చేసి మురళీకృష్ణ మైసూర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా, బ్రహ్మయ్య కర్నూలు, కేవి రమణమూర్తి శ్రీకాకుళం, నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి తిరుపతి నుంచి, నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రేయాన్స్ రుత్విక, ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నిజామాబాద్ జలోమేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారండి. ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఇంకో సాంగ్, ఆ పాట వినండి. ఈ చిత్ర దర్శకుడు డైరెక్టర్ పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్ ధనక ధీమ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు చాలామంది పంపించేశారండి. ఓకే, గబగబా చదివేస్తాను. కనకరావు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత పేటే నుండి కాగితాల ఉమా అండ్ మాధవి, వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సోఫియా గొల్లపొడి నుంచి. ఆ తర్వాత షేక్ ఇలియాస్, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. నూన నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ రియాన్స్, రుత్విక. ఆ తర్వాత దస్తగిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. డోర్నాల బాలాజీ, వనస్థలపురం, హైదరాబాద్ నుంచి. పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రావాలి, మహబూబ్ నగర్ నుంచి. వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. తర్వాత కేవీ రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి. ఆ నెక్స్ట్ చంద్రశేఖర్, కొల్లాపురం నుంచి. ఓకే, రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. తర్వాత మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్. అనంతపురం నుంచి అనురాధ. కానూరు నుంచి తాతారావు. ఆ నెక్స్ట్ వచ్చేసి

జీవి తిరుపతి నుంచి, పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు అండ్ గంగాధర్. ఆ తర్వాత ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఇది ఏంటంటే, ఓకే సినిమా పేరు కూడా మీరు చెప్పాల్సిన లేదు, కానీ యాక్టర్ పేరు చెప్పాలి. ఈ మూవీలో స్పెషల్ అపీరెన్స్గా నటించిన నటి పేరు. ఇప్పుడు నేను ప్లే చేస్తాను ఒక పాట, అది ఏ మూవీ, ఓకే మూవీ వరకు మీరు పంపక్కర్లేదు, మీ దగ్గర ఉంచుకోండి. ఆ మూవీలో స్పెషల్ అపీరెన్స్గా నటించిన నటి పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులు మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన వాళ్ళ పేర్లు చదివేస్తాను. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, తర్వాత సోఫియా గొల్లపూడి నుంచి, అనంతపురం నుంచి అనురాధ, రేపల్లె మండలం పేటేరు నుండి కాగితాల ఉమ అండ్ మాధవి, నెక్స్ట్ వచ్చేసి విజయవాడ నుండి విన్నీ, జానీ, సీత, సమత, ప్రసన్న. ఓకే, దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, ఆ తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు, ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్ అండ్ రుత్విక, కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతడు శ్రీనివాసరావు, గంగా భవాని, ఆ తర్వాత బొమ్మిదేవి లక్ష్మీనారాయణ అమానగుర్తి గ్రామం నుంచి, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, కనకారావు పెడన్ నుంచి. ఓకే, ఆల్రెడీ చదివేశాను జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ఆ తర్వాత బొడ్డు తులసిదాస్ నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. యా ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఓకే, ఈ చిత్రం పేరు, ఆ తర్వాత ఈ మూవీని ఏ బ్యానర్పై నిర్మించారు, ప్రొడక్షన్ కంపెనీ. నేను వినిపించబోయే పాట ఏ సినిమాలోది, ఏ బ్యానర్పై నిర్మించారు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీ రేడియో ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. ఓకే, మూవీ పేరు అండ్ ప్రొడక్షన్ కంపెనీ రెండు చదివారు. సరే, ఒకటి పంపించినా నేను వాళ్ళ పేర్లు చదువుతాను. కనకారావు పెడన్ నుంచి, తర్వాత రేపల్ల మండలం పేటేరు గ్రామం నుండి కాగితాల ఉమా అండ్ మాధవి. ఆ నెక్స్ట్ వచ్చేసి సాతుపాటి రాము, పుష్ప, రాజార్జీ, గొల్లనపాడు ఖమ్మం నుంచి, కానూరు నుంచి తాతారావు. తర్వాత కేవీ భూమిక ఫ్రమ్ మార్కాపురం నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సాఫియా గొల్లపూడి నుండి, రాజశేఖర్ రెడ్డి ఆదన మండలం నుంచి, నున్న నుండి శోభారాణి, రంగారావు సాగర్, చాందిని, అవినాష్, శ్రియాంశు, రుత్విక. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ. నెక్స్ట్ వచ్చేసి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ఆ తర్వాత కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఫ్రెండ్స్. మరి ఈ స్టూడియోలో టైం కూడా అయిపోతుంది. ఓకే, ఇప్పుడే వచ్చింది ఇంకోటి ఏంటంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్. మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ ప్లే చేసేస్తాను. ఈ పాట పాడిన సింగర్ పేరు, గాయకుని పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారండి. ఓకే, హేమంత్ కుమార్ విజయవాడ నుంచి, బొడ్డు తులసిదాస్ నేవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుంచి, ఆ తర్వాత వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, కానూరు నుంచి తాతారావు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి తిరుపతి నుంచి, విజయవాడ వినయ్, జైశ్వీ, సీత, సమత, రిషిధర్, నెక్స్ట్ వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, బొమ్మిదేవి లక్ష్మీనారాయణ అమ్మనగుత్తి గ్రామం నుండి, కేవి భూమిక మార్కాపురం నుంచి, నెక్స్ట్ వచ్చేసి నున్న నుండి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్స్, రుత్విక, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 7:57 అయిపోయింది కాబట్టి ఒక సూపర్ సాంగ్ వేసి ఈనాటి మనసును మనసు అయిన సైనింగ్ అప్ చేసేద్దాం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు జరగబోయే గరుడ వాహన సేవ నేపథ్యంలో ఈరోజు రాత్రి 9 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో నేషనల్ యూనిటీ డే మోటార్ సైకిల్ ర్యాలీ 2026ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రారంభించారు. త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా నుంచి గుజరాత్లోని కేవడియా వరకు ఈ జాతీయ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మై భారత్ ద్వారా ఎంపికైన యువ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తారని యువ వాలంటీర్ సెలక్షన్ కమిటీ సభ్యులు నాగ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమవుతాయి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 2:08 దాట్ ఇట్ 2:45 అయిపోయింది ఫ్రెండ్స్. మరి మనందరం ఎంటర్ అయిపోతున్నాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే పాటలతో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా మరి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భరత్ అనే నేను చిత్రానికి యాజ్ ఎ నిజర్ రీటా పాడిన పాట రామజోగేశాస్త్రి, సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: చలో చిత్రానికి యాసిన్ నిజార్ లిప్స్గా పాడిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల క్రియాశీల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక సాధికారత అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలతో అనుబంధమున్న మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుంబాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, దేశ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. గ్రామీణ మహిళల నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలను విస్తరించడం ద్వారా దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए. केवल आत्मनिर्भर नहीं, दूसरों का भी और सहारा देने वाले बन गए. ये केवल उनके इनकम नहीं है, ये देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ఈరోజు సమావేశమై మాట్లాడారు. యువ క్రీడాకారులు తమ అభిరుచిని విజయాలుగా మలచుకుని పతకాలు సాధించడంతో పాటు దేశానికి గర్వకారణమైన ఆనందాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్న యువ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 85 పతకాలలో మహిళా క్రీడాకారుల పాత్రను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత మహిళా క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 38 పతకాలు సాధించడం పట్ల నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారని, దేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ,
2: ఆపనే 140 కరోడ్ దేశవాసియో గౌరవ కా మోకా దియా హై, క్యోంకి సబ్సే బడి సఫలతా ఔర్ సఫలతా అగర్ కుచ్ హోతీ హై తో వో హై తిరంగే కి శాన్ బఢానా. ఆపనే తిరంగే కి శాన్ బఢాయి హై, తిరంగే కా మాన్ బఢాయా హై, ఔర్ ఇసిలియే ఆప్కి సఫలతా కేవల్ ఆప్కి నహీ హై,

0: ये देश के కరోడో కరోడో నాగరికోకి సఫలత హై.
1: రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వైమానిక దళం కోసం G-SAT-7C ప్రత్యేక సమాచార ఉపగ్రహ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు భారత నౌకాదళం కోసం వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. G-SAT-7C ఉపగ్రహాన్ని సమకూర్చుకునేందుకు 2,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాన్ని బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి అభివృద్ది చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళానికి చెందిన వివిధ వ్యవస్థలు, వనరుల మధ్య సురక్షితమైన, పటిష్టమైన, నిరంతర సమాచార ప్రసార సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా వైమానిక దళం కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మతం మారినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ మతం నుంచి ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పాత సామాజిక వర్గం ఆధారంగా బీసీ రిజర్వేషన్ను కోరలేరని తేల్చి చెప్పింది. ఒక మతంలో ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని మరో మతంలోకి మారిన తరువాత కూడా అదేవిధంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మరో మతంలోకి మారిన వ్యక్తి గతంలో తన సామాజిక వర్గానికి ఉన్న వెనుకబాటుతనాన్ని చూపించి రిజర్వేషన్ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ రక్షణ ఎగుమతులు 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉండగా 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ముఖ్యంగా పేలుడు సామగ్రిలోని వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో 90% పైగా స్వయం సమృద్ది సాధించినట్టు తెలిపారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఎగుమతులను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, పాకిస్తాన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినా భారత్ మరింత బలమైన ప్రతిస్పందన ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొంటూ,
2: ऐसा कहा जाता है कि ओनली डेड है सीन एंड ऑफ वार. यह विचार एक और हमें युद्ध की निरर्थकता और उससे होने वाली अपार मानवीय क्षति का एहसास कराता है. तो दूसरी ओर यह भी याद दिलाता है कि युद्ध की संभावनाएं कभी भी पूरी तरह से समाप्त नहीं होती हैं और हमें हमेशा कठिन परिस्थितियों के लिए सदैव तैयार रहना चाहिए. स्ट्रेटेजिक कम्युनिटी में यह माना जाता है कि होप फॉर द बेस्ट बट प्रिपेयर फॉर द वर्स्ट. इसी तर्क पर मैं कहता हूं, होप फॉर द पीस बट प्रिपेयर फॉर वॉर.
1: కేరళ, తమిళనాడు, మాహే, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లో తొలిసారిగా మంచు కురిసింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ 14 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ చేపట్టాల్సిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఎస్ఐఆర్ కొనసాగుతున్నా లేదా ఇటీవల పూర్తయిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరించిన షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరుగుతున్న అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే రజత పతకాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన గ్రీకో రోమన్ విభాగం ఫైనల్ మ్యాచ్లో పురుషుల 55 కిలోల విభాగంలో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2026 ఆసియా క్రీడలు భారత్కు చిరస్మరణీయంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ డ్యూట్ ఫిల్మీ డ్యూట్స్ లో మీరు ఫ్రెండ్ జానీతో. నెక్స్ట్ మీరు వినబోతున్న సాంగ్ దేవదాస్ చిత్రానికి శ్రీరామ్ రమ్య బెహరా పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి సంగీతం మణి శర్మ.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్ సాంగ్స్కి సైనింగ్ అఫ్ చూపిస్తేద్దాం. మరి మనందరం ట్రై పోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: City FM 101.3.
1: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మధురమైన పాటలు, వాటిలో కొన్ని ఎప్పటికీ మర్చిపోలేనివి, ఎవర్ గ్రీన్ సాంగ్స్ లాగా ఉంటాయి. చల్లగాలి, వెన్నెల, వీటితో ప్రేమికుల అల్లరిని జతచేసి సంగీతంతో అయితే అది మనసుకు హాయినిచ్చే మధురమైన అనుభూతి. అంతటి చల్లని చిరుగాలి మనసును తాకినప్పుడు కలిగే ఆహ్లాదంలోనే కొన్ని పాటలు మన హృదయాన్ని మధురమైన భావాలతో నింపుతాయి. అలాంటి అందమైన భావాలను అద్భుతమైన గళంతో మన ముందుకు వచ్చేస్తుంది వేటూరు సాహిత్యానికి స్వరాలు సమకూర్చింది రాజన్ నాగేంద్ర.

ప్రేమకు అందం ఉంటుంది, ఆ అందానికి ఓ మధురమైన భావం ఉంటుంది. ఆ భావాన్ని పలికించడానికి సంగీతం కంటే అందమైన భాష మరొకటి ఉండదు. మనసును మైమరిపించే మధురమైన స్వరాలతో, చిలిపి చిలిపి భావాలతో మీ ముందుకు ఓ మధురమైన పాట. పాటలోని ప్రతి స్వరం ఓ మధురమైన అనుభూతిని పంచుతుంటే, ప్రతి పదం మనసులోని ఓ అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సి నారాయణ రెడ్డి సాహిత్యం ఆ పదాలకు కేవి మహాదేవన్ అద్భుతమైన బాణీలు. ఇక ఎస్పి బాలు పి సుశీల గళం నుండి ఈ సూపర్ సాంగ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మధుర స్వరాల్లో మిరుడు ఫ్రెండ్ జానీతో. తెలుగుదనానికి ప్రతీక మన పల్లె సంస్కృతి. పల్లె అందాలకు ప్రతిరూపం పచ్చని పొలాలు, గలగల పారే సెలయేళ్ళు, ముంగిట ముగ్గులు, గోవుల మందలు మన సాంప్రదాయ పరిమళాన్ని, గ్రామీణ జీవనంలోని స్వచ్ఛతను, ప్రకృతి అందాల్లోని మాధుర్యాన్ని తనలో నిలుపుకున్న అద్భుతమైన పాట ఇది. ఆణిముత్యాలంటి తెలుగు పాటల్లో ఇది ఒకటి. మనసుకు హాయినిచ్చే సంగీతం, పల్లె అందాలను కళ్ళ ముందు నింపే సాహిత్యం, కలగలిపిన మధుర గీతం. ఎస్ జానకి గారి గొంతులో నుండి మ్యాజిక్ చేసిన పాట.

0: మీ వాయిసే మీ టాలెంటా? మీ మాటలతో శ్రోతలను ఆకట్టుకునే నైపుణ్యం మీకుందా? అయితే ఇదే మీకు చక్కని అవకాశం. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనౌన్సర్లు, రేడియో జాకీలుగా అసైన్మెంట్ పద్ధతిలో పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలి. డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 50 సంవత్సరాల లోపుండాలి. అభ్యర్థులు విజయవాడ స్థానిక నివాసితులై ఉండాలి. రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్ 2026. మరిన్ని వివరాల కోసం ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని సంప్రదించండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వాన చినుకులు నేలను తాకితే ఓ సవ్వడి, పిల్లగాలి పూలను పలకరిస్తే ఓ సవ్వడి, మనసులోని ఆనందం స్వరమే పలికితే అది సంగీతనాదం. ఆ నాదం మన హృదయాలను తాకినప్పుడు మనసు తెలియని మధురానుభూతితో తేలిపోతుంది. అలాంటి మధురమైన సంగీతానికి, అందమైన భావాలకు అచ్చ తెలుగు పదాలు, వినసొంపైన స్వరాలు మనసును ఇట్టే కట్టిపడేస్తాయి. సంగీతం అడుగుల్లో లైన్ నింపే ఉత్సాహం తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా

మనసు అనే మందిరంలో మధురమైన రాగాలు పలికితే హృదయమే ఒక వీణలా మారుతుంది. ఆ వీణ పలికించే ప్రతి స్వరం ఓ అద్భుతమైన అనుభూతి. అలాంటి హృదయపు రాగాలను, మనసులోని మధుర భావాలను తన స్వరాల్లో నింపుకున్న అద్భుతమైన గీతం ఇది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని హత్తుకునే సాహిత్యం, మధురమైన గాత్రం, ఈ మూడింటి కలయికతో మనల్ని మరో లోకం తీసుకెళ్తుంది ఈ మధుర స్వరం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: రాధమ్మ అందం, మురళీకృష్ణుడు మాధుర్యం, ప్రేమకు ప్రకృతి తోడైతే పుట్టే ఓ అపురూపమైన సంగీత పరిమళం. నవ్వుల్లో వెన్నెలు ఉంటే చూపుల్లో చిలుపుతనం, మనసులో ప్రేమరాగం పలికితే ఆ మధురమైన అనుభూతి ఎలా ఉంది? అంటే వేణువులో పలికే మాధుర్యంలా మనసులో విరిసే ప్రేమరాగం రాధాకృష్ణుల మధుర భావాలను పలుకుతూ ప్రేమను పలుకులుగా కాదు స్వరాలుగా వినిపించే మధురమైన పాట ఇది.

సంగీతం మనసును తాకితే ప్రతి స్వరం ఓ మధురమైన అనుభూతిగా మారుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని, మనసులోని అందమైన భావాలను పలికించే ఆ భావాలకు అందమైన రూపం సంగీతం. మనసులోని ప్రతి స్పందనను, ప్రేమలోని ప్రతి అనుభూతిని మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ప్రేమంటే రెండు మనసుల మధ్య చిగురించే మధురమైన భావం. మనసును తాకే సాహిత్యం, మధురమైన సంగీతం కలగలిపి అందమైన ఈ పాట.

బృందావనం అనగానే మనసుకు గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, పూల పరిమళాలు, మధురమైన వేణుగానం మనసును మైమర్పించే అందాలు. అలాంటి అందమైన అనుభూతులను తనలో దాచుకున్న మధుర గీతం ఈ పాట. సంగీతం మనసుకు ఆనందాన్నిస్తే నృత్యం మనసులోని భావాలకు అందమైన రూపాన్నిస్తుంది. ప్రకృతి అందాలు, ప్రేమ మాధుర్యాలు, మనోహరమైన సంగీతం కలగలిపినప్పుడు ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తీయని సంగీతం, అందమైన సాహిత్యం మనసును ఆకట్టుకునే భావాలతో ఈ మధుర స్వరం.

కొన్ని పాటలు మనసుకు వినిపిస్తాయి, మరికొన్ని పాటలు మనసును తాకుతాయి, ఇంకొన్ని పాటలు మనల్ని మనకు తెలియని ఒక అందమైన లోకంలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఓ అద్భుతమైన అనుభూతిని అందించే టైం ఇది. ప్రేమకు ప్రకృతి తోడైతే, ప్రకృతికి సంగీతం జతైతే, ఆ సంగీతానికి ఇళయరాజా గారి స్వరమాధుర్యం తోడైంది అనుకోండి, మనసు మరో లోకంలో విహరించాల్సిందే.

కొన్ని మాటలు మనసులోనే ఉండిపోతాయి, కొన్ని భావాలు పెదవులు దాటవు, కానీ మనసులోని ఆ భావాలన్నింటినీ సంగతు ఎంతో అందంగా పలికిస్తుంది. మనసులో దాచుకున్న ప్రేమను, చెప్పలేని అనుభూతులను, నిశ్శబ్దంగా మిగిలిపోయిన జ్ఞాపకాలను ఒక మధురమైన గీతంలా మన ముందుకు తెచ్చేస్తుంది.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేటానికి. మరి నీకోసం వచ్చేస్తుంది ఆదర్శ కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట సాహిత్యం కొసరాజు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఆస్తి పరులు చిత్రానికి ఘంటసాల పడిన పాట, సాహిత్యం ఆత్రేయ.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: ఆత్మగౌరవం చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం ఆరుద్ర.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

అదృష్టవంతులు చిత్రానికి పి సుశీల పాడిన పాట. సంగీ సాహిత్యం కొనకళ్ళ, సంగీతం కెవి మహాదేవన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆత్మబలం చిత్రానికి ఘంటసాల పిసూసుల పాడిన పాట ఆత్రేయ సాహిత్యం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సప్త స్వరాలు చిత్రానికి ఘంటసాల పిసుసుల పడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు. ఈ పాటతో ఈనాటి వినిపించిన రాగాలకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.